ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలో హెడ్స్ మీడియం వేవ్ 103.6 మెగా హెడ్స్ ఎఫ్ఎం పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. మానవసేవి మాధవసేవ అన్నారు పెద్దలు. తన సుఖం చూసుకోకుండా నలుగురి మంచికై పాటుపడేవాళ్లు ఎందరో. మనం పీలుస్తున్న నేటి స్వేచ్ఛావాయువులు అలాంటి ఎందరో మానవోత్తముల త్యాగఫలమై. వారందరినీ తలుస్తూ, అందరికీ అంజలి ఘటిస్తూ మనం కూడా వారి అడుగుజాడల్లో నడుద్దాం, దేశభక్తిని కలిగి ఉందాం, అందరిలో దేశభక్తిని పెంచుదాం. అందుకే ఆకాశవాణి నిరంతరం తప్పిస్తూ వినిపిస్తోంది. ప్రతిరోజు ఇదే సమయానికి దేశభక్తి గీతాన్ని విందామా?

మంచి స్నేహాలనేవి సేద తీర్చే చల్లని చెట్లలాంటివి. సంతోషంగా తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే అన్నారు పెద్దలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: భక్తిరంజన కార్యక్రమంలో మీరు ఇంతవరకు అయ్యప్ప స్వామి భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సూక్తి రత్నావళి.
1: బలి ఏం చెప్పాడండి? శుక్రాచారుడైనటువంటి గురువు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు వెనుకకు మరలును అన్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిన్మూలనంబైన దుర్మరణంబైన కుల

హరుడైనన్ హరియైన నీరజభవుండభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా థీవర్యవేయేటికిన్. తన గురువు ముందే నేను మాట తిరగలేను అని చెప్పి గొప్పగా చెప్పాడు. అంతేకాదు, మేరువు తల కిందైనను పారావారంబులింకబారిన లోలో థారుని రజమైపోయిన ధారద్వము బద్ధమైన తపక యుత్తున్. ఏది ఏమైనప్పటికీ నీ కూడా నా మాటను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి అన్నాడు. ఇటువంటి పుణ్యాత్ముల యొక్క చరిత్రలు చూసినప్పుడు, నిజంగా వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞలు ఆచరించినప్పుడు ఎంతటి మహాత్ములో ఒక్కసారి మనకి తెలుస్తుంది. చాణుక్యుడు దురాచారినటువంటి నందుణ్ణి సమూలంగా నాశనం చేసే వరకు నేను ఈ నా శిఖను బంధించను అని ప్రతిజ్ఞ భావించి పాటలీపుత్ర నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిన నాడే భారతదేశ చరిత్రలో ఒక నూతనాధ్యాయం ఆరంభమైంది, స్వర్ణయుగం నిర్మాణమైంది. తన 15వ ఏట బాలశివాజీ సమవయస్కురాలైన తమ మిత్రులతో కలిసి రోహితేశ్వర దేవాలయంలో హైందవీ స్వరాజ్య సంస్థాపన చేశాడు అని ప్రతిజ్ఞ చేశాడు. అదేవిధంగా చివరి వరకు కూడా నిలిచాడు. అంటే మన శరీరంలో ప్రాణమున్నంత వరకు కూడా మనము చేసేటువంటి పని కానీ ప్రతిజ్ఞ కానీ నెరవేర్చడానికి ప్రయత్నించాడు. ఈ కాలంలో ఏదో మాట ఇచ్చి రేపటికి తప్పి ఏం పర్వాలేదు కదా అనేటువంటి భావంతో ఉండకుండా ఇటువంటి మహాత్ముల యొక్క జీవన స్మరణ చెయ్యాలి, వాళ్ళ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే సూక్తులు మణిసౌధాలు అని చెప్పి అంటుంటారు. ఏ మహాత్ముని యొక్క నోటి వెంట ఎటువంటి మాట వస్తుందో కూడా తెలియదు. అందుకే పూర్వకాలం నుంచి కూడా ఆకాశవాణి ద్వారా సూక్తి రత్నావళి అనేటువంటి పేర్లతో ఎన్నో మహాద్భుతమైనటువంటి సూక్తులు మహాపండితులు కాస్త ఇప్పటికీ అందిస్తున్నారు. వాటిని వింటే తప్పకుండా మానవులలో మార్పు కలుగుతుంది. అటువంటి ప్రయత్నం మనం చేసి అటువంటి వాటిని గ్రహించి ముందుకు నడవాలి. ఎందుకంటే జీవితంలో బతకటం తింటమే కాదు, ఏం సాధించాం, ఎవరికే మేలు చేశాం, ఏ విధంగా ఉన్నాం, ఎట్టా జీవించాం, పరిభ

0: పరిభ్రమిస్తున్నటువంటి ఈ విశ్వంలో కూడా ఎంతోమంది పుడుతుంటారు, పెరుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎవరి వల్ల వంశానికి ప్రతిష్ట కలిగిస్తాడో, ఎవరి వల్ల గొప్పతనం కలుగుతుందో, అతని యొక్క పుట్టుకే గొప్పతనము అని చెప్పి అన్నాడు. మరి ఈ గొప్పతనం రావాలంటే లోకానికి ఆదర్శమైనటువంటి ఒక పనిని చెయ్యాలి. ఆ పనిలో గొప్పతనం ఉండాలి, దాన్ని సాధించగలగాలి. ప్రస్తుత సమాజంలో కూడా ఇటువంటి మార్పులు అవసరం. మనందరికీ కూడా సమాజం ఎట్టా ఉన్నా ధర్మం దెబ్బతినకూడదు, సత్యాన్ని పాటించాలి. అందరూ పాటించలేదు కదా, నేనెందుకు అనుకుంటే మరి సత్య మార్గం ఏమవుతుందండి? తరువాత తరం వాళ్ళు దెబ్బతింటారు, సంస్కృతులు మారతాయి, వాళ్ళ యొక్క జీవనానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన ధర్మాన్ని మనం చేస్తూ అధర్మాన్ని విడిచిపెట్టి సత్యానికి దూరం కాకుండా సమాజహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ చెప్పినటువంటి పెద్దల ప్రమాణాలతో కూడా ముందుకు వెళుతుంటే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి తత్ప్రకారంగా వెళ్ళి మన యొక్క జీవనగమనాన్ని సాగించి ఉత్తమ ప్రతిజ్ఞలతో ప్రతిజ్ఞ చేయమన్నాం కదా అని చెప్పి అనేకమైనటువంటి పాడు విషయాల్లో ప్రతిజ్ఞ చేయకుండా సమాజానికి పనికొచ్చేటువంటి ప్రతిజ్ఞలు కావాలి. తన యొక్క ఆత్మోన్నతికి ఉన్నతమైనటువంటి ప్రతిజ్ఞ కావాలి. అదేవిధంగా సమాజహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అది అందరికీ ఎంతోమందికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి దీనికి మన పురాణాలలో కానీ చరిత్రల్లో కానీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వాటినన్నింటినీ కూడా గ్రహించి మన యొక్క ఈ జీవన రథం అనేటువంటి మార్గంలో ప్రయాణించి తత్సామీప్యతను, అటువంటి మహానుభావుల యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా అందుకుందాం. అటువంటి శుభ సమయం అందరికీ రావాలని, దాన్ని పాటించాలని మనమంతా కూడా ప్రార్థిద్దాం.
1: సూక్తి రత్నావళి విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ డి హయగ్రీవాచార్యులు గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
3: రైతు స్థాయిలో హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నూనె గింజల పంటల్లో వేరుశెనగ నువ్వుల నూనె కంటే పొద్దుతిరుగుడు నూనె శ్రేష్టమైనది. ఈ నూనెను వార్నిష్, కలప, సబ్బు మొదలైన పరిశ్రమల్లో విస్తారంగా ఉపయోగిస్తున్నారు. దీని నుంచి వనస్పతి కూడా తయారు చేస్తారు. సువాసన కలిగిన లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి లినోనిలిక్ ఆమ్లం లేకపోవడం వల్ల ప్రొద్దుతిరుగుడు పంట చాలా ఆదరణలోకి వచ్చింది. అసలు హైబ్రిడ్ విత్తనం అంటే ఏంటి? 2 వేరువేరు ఎంపిక చేసిన రకాలను సంకరపరచగా వచ్చిన మొదటి సంతతిని హైబ్రిడ్ విత్తనం లేదా F1 విత్తనం అని అంటారు. ఈ హైబ్రిడ్ విత్తన రకాలు అధిక శక్తి లేదా సంకర తేజం కలిగి అధిక దిగుబడులను రైతులకు అందజేస్తాయి. ముందు సీజన్లో ప్రొద్దుతిరుగుడు పంట పండించి ఉండకూడదు. ఒకవేళ పండించి ఉంటే ఆ పంట ధృవీకరణ చేసినదై ఉండాలి. మంచి నీటి వసతి కలిగిన ఎర్రరేగడి, గరప, సారవంతమైన భూములు విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. మురుగునీరు పోయే సదుపాయం కూడా ఉండాలి. ఈ రకమైన భూములే ఈ హైబ్రిడ్ ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తికి అనుకూలమైనవి. ఇక అంతరాల దూరం విషయానికి వస్తే, పంట జన్యు స్వచ్ఛతను కాపాడటానికి విత్తనోత్పత్తి చేసే పొలాన్ని ఇతర ప్రొద్దుతిరుగుడు పంట పొలాల నుంచి కనీసం 400 మీటర్ల దూరం ఉండేలా చూడాలి. అదే మూల విత్తనోత్పత్తి అయితే 600 మీటర్ల అంతర దూరం పాటించాలి. ఇక విత్తే కాలం విషయానికి వస్తే, రబీలో అయితే అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో అయితే డిసెంబర్ నుండి జనవరి వరకు విత్తుకోవాలి. విత్తనాన్ని ధృవీకరణ సంస్థ లేదా పరిశోధనా స్థానాల నుంచి మాత్రమే తీసుకోవాలి. విత్తు దూరం విషయానికి వస్తే, వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. హైబ్రిడ్ విత్తన తయారీ విషయానికి వస్తే, హైబ్రిడ్ విత్తనోత్పత్తికి ఏ రకం అంటే ఆడరకం లేదా మగరకం పక్కపక్కన వరుసల్లో విత్తుకోవాలి. విత్తనాన్ని తైరం లేదా కాప్టాన్తో 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ముందుగా విత్తనాలను 14 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. పరపరాగ సంపర్కం వల్ల ఏ రకంపై తయారైన విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలుగా తీసుకోవాలి. ఇక 2వ సంతతి విత్తనం F2 విత్తనం అయితే ఎక్కువ దిగుబడిని ఇవ్వదు, కాబట్టి ఈ విత్తనాన్ని మనం విత్తుకోకూడదు. ఆడ మగ రకాల పూత సమన్వయం చేయాలి. 2 రకాల పూత సమన్వయం కోసం ఆడ మగ రకాల పంటకాలంలో తేడాను గమనించి అవి 2 ఒకేసారి పూతకు వచ్చేలా ముందుగాని లేదా వెనుకగాని విత్తుకోవాలి. దీర్ఘకాలిక రకాన్ని మొదటగా అంటే స్వల్పకాలిక రకం కంటే ఎన్ని రోజులు ఆలస్యంగా పూతకు వస్తుందో అన్ని రోజుల ముందు ఈ స్వల్పకాలిక రకాన్ని ఆ తర్వాత విత్తుకొని 2 రకాలు ఒకేసారి పూతకు వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. 2 రకాల పూత సమన్వయం లేకపోతే హైబ్రిడ్ విత్తనోత్పత్తి తగ్గిపోతుంది. అనుబంధ పరపరాగ సంపర్కం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రొద్దుతిరుగుడు పువ్వులో సహజంగా పరపరాగ సంపర్కం వల్ల విత్తనం ఏర్పడుతుంది. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో తేనెటీగల పాత్ర చాలా ముఖ్యమైనది. అవి లేకుంటే విత్తనం సరిగా ఏర్పడదు. కాబట్టి తేనెటీగల పెట్టెలను ఎకరాకు 3-4 పెట్టినట్లయితే హైబ్రిడ్ విత్తనం ఏర్పడే శాతం పెరుగుతుంది. తేనెటీగల కదలిక

0: సరిగా లేని ప్రదేశంలో పూత సమయంలో 2 వారాలు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మగరకం పుష్పాల నుంచి సున్నితమైన బ్రష్తో కానీ మస్లిన్ గుడ్డతో కానీ పుప్పొడిని పెడ్డిడిష్ లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో సేకరించి మెత్తని గుడ్డతో ఆడపుష్పాలపై రోజు విడిచి రోజు అద్దడం వల్ల విత్తనం కట్టుకునే శాతం పెరుగుతుంది. పుష్పంలో ఆకర్షక పత్రాలు విచ్చుకునే సమయంలో 2 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల గింజె బాగా కట్టుకుని అధిక దిగుబడి రావటానికి సహాయపడుతుంది. ఎరువుల యాజమాన్యం. పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నులు దుక్కిలో వేసి కలియదున్నాలి. హెక్టారుకు 60 కిలోల నత్రజని, 90 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్నిచ్చే రసాయనిక ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను 2 దఫాలుగా మొదటి సగం దుక్కిలో వేసి రెండో సగం 30 రోజుల తర్వాత వేసి నీరు కట్టాలి. తాలు విత్తనాలు ఏర్పడకుండా ఉండాలంటే గంధకం, బోరాక్స్, జింక్, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలను తగినంత పరిమాణంలో అవసరమైన సమయంలో తప్పకుండా వేయాలి. ఇక నీటి యాజమాన్య విషయానికి వస్తే, ఈ నీటి తడులను నల్లరేగడి నేలలో 3 నుండి 4 వారాలకొకసారి, ఎర్ర నేలలలో 2 నుండి 3 వారాల వ్యవధిలో ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా సున్నిత దశలైన మొగ్గ, పూత, గింజ కట్టే కీలక దశల్లో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అంతర కృషి. విత్తిన రోజు సాయంత్రం హెక్టారుకు అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ 1.5 కిలోకు 600 లీటర్ల నీటిలో కలిపి తేమగా ఉన్న భూమిపై పిచికారీ చేయాలి. 2 సార్లు తవ్వడంతో పాటు 1 సారి చేతితో కలుపు మొక్కలను తీసివేయాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో తప్పనిసరిగా బెరుకులను లేదా కల్తీలను తీసివేయాలి. దీనివల్ల పంట జన్యు స్వచ్ఛతను, భౌతిక స్వచ్ఛతను కాపాడవచ్చు. మొక్క పెరుగుదల, ఎత్తు, కణపుల దూరం, ఆకుల రంగు, కాండం రంగు, నూగు మొదలైన లక్షణాలను బట్టి కల్తీలను గుర్తించి పొలం నుంచి తీసివేయాలి. ఆడరకంలో పుప్పొడిని ఉత్పత్తి చేసే మగ మొక్కలను కనిపించిన వెంటనే పుష్పం విచ్చుకోకముందే పరాగకోశాల గాఢ పసుపు రంగును బట్టి గుర్తించి తీసివేయాలి. ఏ దశలోనైనా కీటకాలు, శిలీంధ్రాలు, వైరస్ ఆశించిన మొక్కలను తీసివేయవచ్చు. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే, ఎమిడాక్లోప్రిడ్ 6 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించిన 40 రోజుల వరకు పంటకు రసం పీల్చే పురుగులను ఆశించకుండా కాపాడవచ్చు. ఆకు ఎండు తెగులను అరికట్టడానికి పంట మార్పిడిని పాటించాలి. హెక్టారుకు డైమిథోయేట్ లేదా మోనోక్రోటోపాస్ను 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే పొగాకు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. తలరంగు ఆకుపచ్చ నుంచి నిమ్మ పసుపు రంగుకు మారినప్పుడు పంట కోతకు వచ్చినట్లు మనం గమనించాలి. పంట కోత సుమారుగా పూత సమయం తర్వాత 40 రోజులకు వస్తుంది. హైబ్రిడ్ సంకర విత్తనోత్పత్తిలో మగరకాల వరుసలను ముందుగా కోసిన తరువాత ఆడవరుసలను కోతకోయాలి. పంట మార్పిడి విషయానికి వస్తే, పంట కోత తర్వాత తలలను 15 నుండి 18% తేమ వచ్చే వరకు ఎండబెట్టిన తరువాత విత్తనాలను వేరు చేయాలి. ఆ తర్వాత వేరు చేసిన విత్తనాలను 9% కంటే తక్కువ తేమ వచ్చే వరకు ఎండబెట్టి తైరం లేదా క్యాప్టెన్తో విత్తన శుద్ధి చేసి నిల్వ చేసుకోవాలి.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6 గంటల 45 నిమిషాలు కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి

0: నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC నిన్న సమావేశమైంది. ఈ సందర్బంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17 భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్పూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17 తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కోస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటివ్.

0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండో అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
1: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎం జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
1: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15కు ఆంగ్లంల వార్తలు, 8:30కు బాపట్ల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీఎస్ స్వామినాథ్. 8:30కు చిత్రమంజరి, 9:00కు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీయుతులు కె నరసింహ, పివిఎన్ఎన్ మారుతి గార్లు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:30కు హలో బిరుచి. శ్రోతలు ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 10:00కు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00కు చిత్రసీమ, 11:30కు ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:00కు హిందీలో వార్తలు, 12:05కు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 12:30కు తెలుగులో వార్తలు, 12:40కు మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 1:20కు ప్రాంతీయ వార్తలు. 1:30కు మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామా. ఈ అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. 2:00కు ఆంగ్లంలో వార్తలు, 2:15కు చిత్రసీమ సినీ గీతాలు. ఇవి ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాలు వివరాలు.

ఇక సాయంకాలం 5 గంటలకు చిత్రగీతాలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి కార్యక్రమంలో యువరంజని, అనంతరం విద్యా ఉద్యోగ సమాచారం వినవచ్చు. 5:50 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలోను, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. సాయంకాలం 6:30 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి ఎన్ హనుమంతమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.

రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్ ఈ అంశం గురించి ఏలూరు ఎస్ఎస్డి బయోసైన్స్ ఐసీఏఆర్ డైరెక్టర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత్ 2026 జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ పథక సంచాలకులు శ్రీమతి నూరాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీతులు శ్రీ కెవీఎస్విజీ శేషాచార్యులు, పి వెంకటాచలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 పుట్టింటికి పోత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎన్డి ప్రసాద్ గారు, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 9:30 తిరిగి 10:30 చిత్రసీమ అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. వెంటనే హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు మూడవ తుది టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో మూడు రోజుల పాటు జరిగే ఈ సమాపేశాల్లో సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్, వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ

0: తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25 మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22 జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
2: ఆకాశవాణి కడప కేంద్రం. కాంతిరేఖలు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి కాంత్రేకల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, తర్వాత సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శిక్షణ, మహిళల్లో పీసీఓడి సమస్యలు, హోమియో చికిత్స గురించి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి ప్రసంగం, ఆ తర్వాత సాహిత్యం సామాజిక ప్రయోజనం గురించి డాక్టర్ ఎన్ రామచంద్రరావు గారి ప్రసంగం, అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇందులో ముందుగా అజ్ఞాత స్వతంత్ర సమరవీరుల వివరాలు తెలుసుకుందాం. శ్రీ గజేంద్ర ఠాగూర్ వీరు 1867 సెప్టెంబర్ 17 కలకత్తాలో జన్మించారు. వీరు కార్టూనిస్ట్, ప్రాచ్య కళల అందం మరియు గొప్పతనాన్ని వైవిధ్యంగా ఆయన ప్రదర్శించారు. తన కార్టూన్ల ద్వారా బ్రిటిష్ వారిని విమర్శించిన ఆయన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆత్మకథ జీవన స్మృతి యొక్క చిత్రాలను చిత్రీకరించారు. మరో అజ్ఞాత స్వాతంత్ర్య కార్యకర్త శ్రీ ఈరోడ్ వెంకటప్ప రామస్వామి పెరియార్ వీరు 1879 ఇదే రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. వీరు ఖాదీ ప్రచారం మరియు విదేశీ దుస్తుల బహిష్కరణలో పాల్గొన్నారు. అంతేకాక సమాజంలో దేవాలయ ప్రవేశం నిషేధించబడిన వెనుకబడిన వర్గాలకు ప్రవేశం కోరుతూ జరిగిన ఆలయ సంస్కరణల ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

మరో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రచయిత శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు. వీరు 1906లో ఇదే రోజున గుంటూరు జిల్లాలో జన్మించారు. బాలగంగాధర తిలక్ పిలుపుతో ప్రభావితమైన వీరు 13 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకి పోరాడారు. దేశం కోసం 25 సార్లు జైలు పాలై దశాబ్దానికి పైగా జైలు జీవితం గడిపారు. సహాయ నిరాకరణ ఉద్యమం, దండి మార్చ్ వంటి దాదాపు అన్ని ప్రధాన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగు ఇంకా ఆంగ్ల భాషల్లో సుమారు 60 పుస్తకాలు రాసిన గోపాలకృష్ణయ్య గారికి పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. వచ్చేదాకా వల్లించు, చచ్చేదాకా చదువు అనేది వావిలాల వారి సూక్తి. మరో అజ్ఞాన స్వాతంత్ర కార్యకర్త శ్రీ నాగేశ్వర ప్రసాద్ 1917లో ఇదే రోజున వీరు జన్మించారు. ఆయన పాఠశాల స్థాయిలో చదువు విడిచిపెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1929 డిసెంబర్ 31న రావీ నది ఒడ్డున అత్యంత ధైర్య సాహసాలతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇవి అజ్ఞాత స్వాతంత్ర్య సమరవీరుల వివరాలు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు శ్రీ లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్. వీరు 1930వ సంవత్సరంలో ఇదే రోజున తమిళనాడులో జన్మించారు. వయలిన్ త్రిమూర్తులలో ఒకరుగా ప్రసిద్ది చెందిన వీరికి సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఆంధ్ర చిత్రకళారంగ పునర్జీవానికి ఎంతో దోహదం చేసిన ఆంగ్లేయుడు ఆస్వాల్డ్ క్రూల్డే 1882లో ఇదే రోజున ఇంగ్లాండ్లో జన్మించారు. ఆధునిక చిత్రకళా ఉద్యమాన్ని ఆరంభించిన వీరు ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కు దేశంలో ఒక విశిష్ట స్థానాన్ని సాధించిన తొలి చిత్రకారుడు. నేడు భారతదేశ 14వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దామోదర్ దాస్ గారి పుట్టినరోజు. 1950 సంవత్సరంలో ఇదే రోజున గుజరాత్లోని వాద్నగర్లో జన్మించిన వీరు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి ప్రధానమంత్రి. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంకా ఈరోజు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవంగా కూడా పాటిస్తారు. రోగుల ఆరోగ్యం పట్ల భద్రత మరియు అవగాహన కలిగించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేను నిర్వహిస్తోంది.

ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ నందు చేరటకు కడప జిల్లా అన్నమయ్య జిల్లా అనంతపురం జిల్లాలోని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థుల నుండి 2026-2027 విద్యా సంవత్సరంలో చేరటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కోర్స్ పేరు ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ట్రైనింగ్ లేదా ఏఎన్ఎం. కాల వ్యవధి 2 సంవత్సరాలు. విద్యార్హత ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు డిసెంబర్ 31, 2025 17 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. వయోపరిమితి అంటూ లేదు. ఇక్కడ చేరే విద్యార్థినులకు గరిష్ట ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి, వైద్యం లభించును. ప్రభుత్వం నుండి 2000 రూపాయల నుండి 2500 రూపాయల వరకు స్టైఫండ్ ఇవ్వబడుతుంది. అప్లికేషన్ కొరకు ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఆఫీస్ రిమ్స్ క్యాంపస్ కడపనందు సంప్రదించవలను లేదా cfw.ap.nic.in నందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఎంపీహెచ్డబ్ల్యూ ఎఫ్ ట్రైనింగ్ స్కూల్ రిమ్స్ క్యాంపస్ కడప ఈ చిరునామా నందు ఇవ్వవలసి ఉంటుంది. ఇందులో ఓసీ అభ్యర్థులు మాత్రం దరఖాస్తుతో పాటు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ పేరుతో తీసిన 50 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను జత చేయవలసి ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగులు మరియు వెనుకబడిన తరగతుల వరకు మినహాయింపు ఉంటుంది. డీడీ తీయవలసిన చిరునామా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ మంగళగిరి పేబులట్ గొల్లపూడి. ఈ చిరునామాకు డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. దరఖాస్తులు లభించుటకు చివరి తేదీ ఈ నెల 30వ తేదీ. ఫీజు చెల్లింపు ఆఖరి తేదీ ఈ నెల 30వ తేదీ, అంటే సెప్టెంబర్ నెల 30వ తేదీ. దరఖాస్తు స్వీకరణ ఆఖరి తేదీ కూడా సెప్టెంబర్ నెల 30వ తేదీ. ఎంపిక జాబితా ప్రచురణ అక్టోబర్ నెల 15వ తేదీ జరుగుతుంది. తరగతులు అక్టోబర్ 21వ తేదీ నుంచి జరుగుతాయి. మరి వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు 9491038846. మరో నెంబర్ 87907101182. ఇంకో నెంబర్ 9959030873. సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన మహిళల్లో పీసీఓడి సమస్య గురించి, హోమియో చికిత్స గురించి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి ప్రసంగం.

0: ఇప్పుడు విందాం. కడప రైతు బజార్లోని కూరగాయల ధరలు కిలో ఒకింటికి ఇలా ఉన్నాయి. బంగాళాదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరదోస 50 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయ 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టమోటాలు 18 రూపాయలు, మిరపకాయలు 30 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు, ముళ్ళ వంకాయలు 40 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ రకం 35 రూపాయలు, నాటు రకం 40 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 50 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు, ఎర్రగడ్డలు 54 రూపాయలు, మునక్కాయలు కేజీ 60 రూపాయలు, బజ్జీ మిరపకాయలు 60 రూపాయలు, చామగడ్డలు 80 రూపాయలు, సొరకాయ 1 40 రూపాయలు, అరటికాయ 1 10 రూపాయలు. కడప రైతు బజార్లోని కూరగాయల ధరలు విన్నారు. ఇప్పుడు వినండి సాహిత్యం సామాజిక ప్రయోజనం గురించి డాక్టర్ ఎన్ రామచంద్రరావు గారి ప్రసంగం.
1: సాహిత్యం ఒక శాశ్వత విప్లవం. ఈ శాశ్వత విప్లవంలో శాశ్వత యోధుడు కవి అంటాడు జీన్ పాల్ సార్త్రే. అణుబాంబుల వర్షానికి ఎడారిగా మారిన హిరోషిమా నాగసాకీల పునర్నిర్మాణానికి మేధావుల మేధోమతనం జరిగింది. ఆ సమావేశంలో ఒక ప్రశ్న బయలుదేరింది. సైనిక పాఠవాన్ని పెంపొందించుకుని శీఘ్రగతిలో పునర్నిర్మించాలా, లేక విరివిగా విద్యాసంస్థల్ని పెంచి వైజ్ఞానిక పథంలో తీర్చిదిద్దాలా అని. అక్కడి మేధావుల మేధోమథనం ఎక్కువ శాతం రెండవ వైపే మొగ్గు చూపింది. దీన్ని బట్టి దేశం కానీ జాతి కానీ అభివృద్ధి కానీ విద్యావంతుల పరిధిలోనే జరుగుతుందని మనం గుర్తించవచ్చు. బెంగాలులో రాజా రామ్మోహన్ రాయ్ అనే గొప్ప సంఘ సంస్కర్త జన్మించి అప్పటి సమాజంలో విడ్డూరంగాను విచిత్రంగాను కనిపించిన సామాజిక దురన్యాయాలైన బాల్య వివాహాలు, సతీ సహగమనాలు తాను నెలకొల్పిన సంభావ కౌముది పత్రిక ద్వారా ఆ సామాజిక రుగ్మతలను చక్కగా వ్యక్తీకరించబట్టే ఈనాడవి కనుమరుగైపోయాయి. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం మూఢాచారాల్ని, బాల్య వివాహాల ఖండనను, వివిధ వివాహాల మండనాన్ని తాను స్థాపించిన పత్రికల ద్వారా ప్రచారం చేయబట్టే నేడవి ఏ రూపంలో ఉన్నాయో గుర్తించ వీలుంది. గురజాడ అప్పారావు కన్యాశుల్క నాటకం రాశాక ఆడబిడ్డల్ని అమ్ముకునే ఓలి అనే దురాచారం ఎలా కనుమరుగైపోయిందో మనకు తెలుసు. చింతామణి మొదలైన నాటకాల ప్రభావం వల్ల మేజువాణి, వేశ్యావృత్తి ఎలాంటి రూపంలో ఉన్నాయో గుర్తించ వీలున్నది. మానవ సంఘం రూపుదాల్చిన నాటి నుండి సమాజంలో కొన్ని అసాంఘిక చర్యలు చోటు చేసుకుంటాయి. త్రాగుడు, వ్యభిచారం, ద్యూతం, దోపిడీలు, హత్యలు అలాంటివి. వీటిని ఆంగ్లంలో సోషల్ ఈవిల్స్ అంటారు. రాజశాసనాల ద్వారా, ప్రభుత్వం తెచ్చే చట్టాల ద్వారా అంత తేలిగ్గా ఈ అసాంఘిక చర్యలు రూపుమాసిపోవు. ఒక నాణానికి బొమ్మ, బొరుసు అనే రెండు రూపాలున్నట్లే వ్యక్తి యొక్క ఆలోచనా విధానంలో మంచి చెడులనే రెండు కోణాలుంటాయి. సంఘం విధించిన కొన్ని కట్టుబాట్ల వల్ల వ్యక్తుల ఈ అసాంఘిక చర్యల్ని బయటికి వ్యక్తీకరించలేరు, కానీ అంతర్గతంగా గూఢంగా ఉండి అవి స్వప్నావస్థలో పడగలు విప్పి బుసలు కొడతాయని ఫ్రాయిడ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని రచయితలు గుర్తిస్తారు. అలా గుర్తింపబడి సాహిత్యంలో చోటు చేసుకున్న ప్రక్రియలే అధివాస్తవికత, చైతన్యస్రవంతి నవలలు, కథానికలు. సమాజం యొక్క ప్రకంపనలు సాహిత్యంలో ప్రతిబింబించక తప్పదు. సమాజమంటే మట్టి ముద్ద కాదు, ప్రజలంటే ధూళి రేణువులు కారు.

దేశమంటే మట్టి కాదని, మనుషులనే గురజాడ ఈ దృష్టితోనే ఒక జగత్ సత్యాన్ని చాట చెప్పాడు. సమాజమనేది వివిధ వ్యక్తుల కూటమి, ఒంటరితనం తొంటరితనం అన్నాడు శ్రీశ్రీ. మానవ సంఘం నుంచి కాక తానేదో అలౌకిక ప్రపంచా నుండి కవి ఊడిపడినవాడు కాదు. సమాజమనేది ఒక చెట్టు అయితే దాని బోధను రచయిత అనే పూదీగా పెనవేసుకుని ఆ ఆధారంతో పెరుగుతాడు. ఆ సంపర్కంతో రచయిత సమాజం యొక్క స్థితిని గాక దాని గతిని నిర్దేశిస్తాడు. తాను నివసిస్తున్నది కాదు, సంఘమంటే తాను భావిస్తున్నది. సాహిత్యం ఏ కాలంలో కూడా లక్ష్యరహితంగా పుట్టదు. పౌరాణిక యుగంలో ఆర్షధర్మం పతనమైపోతున్నట్లు గుర్తించిన రాజరాజ నరేంద్రుడు తదుద్ధరణకై సంస్కృత మహాభారత అనువాదాన్ని నిర్వహించమని ప్రోత్సహించాడు. మత సామరస్యం కొరవడి పరస్పరం ఘర్షణలకు హత్యలకు పూనుకుంటున్నట్లు పల్నాటి యుద్ధం, కాటమరాజు కథలు వివరిస్తూ ఉంటే మత సామరస్యానికి తిక్కన హరిహరాద్వైత మతాన్ని స్థాపించాడు. ఇలాంటిదే శివకవి యుగంలోని వీరశైవ వాంగ్మయం. ఇక ఆధునిక కాలానికి వస్తే గురజాడ చలం జీవించిన కాలంలో వారి ముందు ఒక వికృత సమాజం ఉండినది. మాలపల్లి రచనాకాలం నాటికి సమాజం వర్ణ వ్యవస్థ కలుషితమైపోతున్నదని వాపోయే విశ్వనాథ, జీవించిన నాటి సమాజం, రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి నివసించిన నాటి సమాజం, ఇవన్నీ కాలగతిలో ఒక్కొక్క వికృత తత్వానికి ప్రతీకలుగా ఉండి వెరితలలు వేసి ఉన్నాయి. భావకవుల నాటి సమాజం అభ్యుదయ విప్లవ దిగంబర స్త్రీవాద దళితవాద మైనారిటీవాద సాహిత్య ప్రాదుర్భావాలకు వాటి సమాజాలే ఆయా రచయితల్ని పురికొల్పినాయి. ఇలా సాహిత్యం ఎప్పుడూ సమాజ సమస్యల్ని పరిష్కరించేందుకు సహకరిస్తూ ఉండటం గుర్తించవచ్చు. ప్రాచీన యుగంతో పోల్చుకున్నప్పుడు ఆధునిక కాలంలో తలెత్తుతున్న సాంఘిక సమస్యలు సంక్లిష్టమైనవి. ఒక సంప్రదాయానికి కట్టుబడి ఉండటం నాటి కట్టుబాటు కాగా, ఇప్పుడు ప్రజలలో సంప్రదాయంపై తిరుగుబాటు, నిర్హేతుక ప్రశ్న పరంపరలు, జాతి మత వర్గ వర్ణ సంఘర్షణలు, వేర్పాటువాద ధోరణులు, స్వలాభాపేక్షలు, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, మానభంగాలు సామాజిక రుగ్మతలుగా గుర్తింపబడ్డాయి. సంక్లిష్ట సమస్యల్ని ప్రతిబింబించే సాహిత్యం, వాటి పరిష్కారాలు ఈనాటి సమాజానికి అవసరం. సమస్యల్ని సృష్టించుకునేది సమాజమే, వాటిని అందిపుచ్చుకునేవాళ్ళు సాహిత్యకారులు. వాళ్ళు నిర్మించిన సాహిత్యం తిరిగి సమాజంలోకే పోతుంది. ఇలా సాహిత్యం సమాజం పరస్పర సంబంధం కలవి, అంతేకాక ప్రభావితం చేసుకునేవి. ఈ నేపథ్యంలో సాహిత్యం సమాజాన్ని ఎలా ప్రభావితం చేసి ప్రయోజనం కల్పిస్తుందో పరిశీలిద్దాం. మాలపల్లి నవలను ఉన్నవ లక్ష్మీనారాయణ రచించేనాడు భారతదేశం ఇంకా బానిసత్వంలోనే మగ్గుతూ ఉండినది. ఆ నవలలో స్వాతంత్ర సాధనేచ్ఛ, వర్గ పోరాటం, వర్ణాంతర వివాహం, సెటిల్మెంటులోని అరాచకాలు, సమాజం ముందున్న సవాళ్లు, ఈనాడు కవులు చూపిస్తున్న ఔద్ధత్యం, తొందరపాటుతనం నాడు లేకపోయినా జరుగుతున్న అంశాలను తెలియజేయడంలో ఒక విధమైన సత్యప్రతిపాదన తత్పరత ఉండినది, కసి ఉండినది. ఉన్నత వర్గాల వారిపై తిరుగుబాటుతనముంది. ఆ ప్రభావం ఆ తర్వాతి తరంలో వచ్చిన కొల్లాయి గట్టితేనేమి, ప్రజల మనిషి, చలిచీమలు లాంటి నవలల్లోనూ, జాషువా గబ్బిలంలోనూ, బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయిలోనూ, శ్మశానం దున్నేరు, ఇన్క్రెడిబుల్ గాడ్డెస్ మొదలైన కేశవరెడ్డి నవలల్లోనూ, ఇనాక్ రచించిన ఊరబావి లాంటి కథల్లోనూ సామాజిక స్పృహ ఉంది. ఒకనాటి సమాజంలో కవి ఉన్నాడంటే అతడు ఆ సమాజం మొత్తాన్ని ఆమోదిస్తున్నాడని కాదు, ఆ సమాజం యొక్క ముఖాన్ని తాను సృజించే సాహిత్యం ద్వారా దాని యథార్థ స్వరూపం దానికే చూపడం లేక మార్పును సూచించడం అతని విధి. చెడుగుల మీద కత్తి జలిపిస్తాడు, సమాజం శుభ్రతరం కావాలంటాడు, క్రమబద్ధమైన మార్పును కోరుతాడు. గతాన్ని చెరిపి గతా నుండి విడివడని, ప్రస్తుతం నుండి వికటించని భవిష్యల్లోకాన్ని రచిస్తాడు. ఈ రకమైన అభ్యుదయాన్ని కాంక్షించే కవికి రచయితకు మరింత స్వేచ్ఛ స్వాతంత్ర్యం కావాలి. సమాజంతో కలిసి ఉంటున్న సాహిత్య

కారుడు దాని తోకపుచ్చుకుని గొర్రెదాటుగా అనుసరించవలసిన పని లేదు. ఆ అవసరం వచ్చినప్పుడు ధిక్కార శంఖం కూడా పూరించే ధైర్యము ఉండాలి. బహిరంతర ప్రకృతుల్ని జయించి వాటిని స్వాధీనం చేసుకునే చారిత్రక గతిక్రమంలో సమాజ జీవి అయిన మనిషి తన వ్యక్తిత్వంతో రాణిస్తాడు. అతని వ్యక్తిత్వం ఎంతగా రాణిస్తే అంతగా సమాజం సుసంపన్నమవుతుంది. ఈ సంస్కారం సమాజమంతటా వ్యాపించగలిగే వ్యవస్థ కోసమే సామాజిక సామూహిక సద్వర్తన యథార్థం కాగల మంచి కాలం కోసమే ఏ సాహిత్యోద్యమమైనా సాగుతుంది. 1985 తర్వాత సాహిత్యంలో ఒక కులం, ఒక వర్గం, ఒక ప్రాంతం, ఒక జాతిగా సాహిత్య నిర్మాతలు తమ అనుభవాల్ని వ్యక్తీకరించడం మొదలైంది. కవిత్వం స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం ప్రధాన ధోరణులుగా వెలుగులోకి వచ్చింది. కవిత్వ ప్రధాన ధర్మాలైన సార్వజనీనత, సార్వకాలికత, సార్వదేశికత, సత్య శివ సుందర సమన్వితత్వం పోయి తమ అనుభూతుల్ని తమ భాషలోనే, తమ భావజాలంలోనే వ్యక్తీకరించడం ప్రారంభమైంది. స్త్రీలు స్త్రీ సంబంధమైన అనుభవాల్ని, దళితులు దళితుల అనుభవాల్ని, మైనారిటీలు వాళ్ళ అనుభవాల్ని కవిత్వీకరించడం ఆరంభమైంది. కవిత్వీకరించడం అనే కంటే వస్తువులో ఏకపక్షీయత, నిర్దిష్టత ప్రధాన గుణమైపోయిందని చెప్పవలసి ఉంటుంది. సాంస్కృతికంగా భారతీయ సామాజిక జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. మతం రాజకీయాలలో తన అస్తిత్వాన్ని వెదుక్కోవడం, వీటన్నిటి మధ్య కవిత్వంలో అస్తిత్వ సంఘర్షణ మొదలై కవులు వ్యక్తిగత జీవన పరిధుల్లోనే ఇమిడిపోయే పరిస్థితి లేకపోయింది. వీరిపై సామాజిక శక్తుల ప్రభావం బలపడింది. వ్యక్తిగత అనుభూతులకు కవిత్వంలో చోటు లేకపోయింది. కవయిత్రుల సంఖ్య పెరిగింది. స్పష్టమైన దృక్పథం లేకపోవడంతో వీరి కవిత్వం వ్యక్తిగత అనుభూతుల వ్యక్తీకరణకే పరిమితమైపోయింది. స్త్రీ పురుష సంబంధాలలో ఉంటున్న విషమత్వం ఇప్పటికిప్పుడే అంతరిస్తుందన్న ఆశ కనిపించటం లేదు. కనుక స్త్రీవాద సాహిత్యం పుట్టి పురుషుల్ని, పురుషస్వామ్య వ్యవస్థను తిట్టి దాంపత్య జీవితం సంప్రదాయాల నుండి విడివడి సాధించింది పెద్దగా లేకపోవడంతో ఆ ఉద్యమ ప్రభావం ఏ మేరకు ప్రయోజనం సాధించిందో ఇప్పుడప్పుడే తేల్చి చెప్పడం కష్టం. అంతే దూకుడుతో దళిత సాహిత్యం రంగంలోకి వచ్చింది. తాము జీవిస్తున్న సమాజం మీద, స్థితుల మీద, దాని అసంబద్ధత మీద నిరసనగా ప్రారంభమై త్వర త్వరగా మార్పులకు గురి అవుతున్న మానవ సంబంధాల్ని వ్యక్తీకరిస్తూ దూసుకురావడం జరుగుతోంది. దళితవాద కవులు తాము దళితులుగా ఎందుకు ముద్రపడ్డారో అడుగుతున్నారు. దళితులంటే ఎవరో తేల్చమని తామే ప్రశ్నించుకుంటున్నారు. ఇంతకంటే మరింత ఉధృతంగా దూసుకొచ్చిన సాహిత్యం మైనారిటీలది. సృజనాత్మక రచనలలో ఆయా వర్గాలు ఇంకా చేయవలసింది చాలా ఉంది. సైద్ధాంతిక బలం లేకపోతే ఈ వర్గాలు చేసే పోరాటం వెన్నెముక లేనివే అవుతాయి. ఎలైన్ షోల్టర్ స్త్రీవాదులపై చెప్పిన అంశాలు ఆధునిక సాహిత్య ధోరణులన్నిటికీ వర్తిస్తుంది. ది టాస్క్ ఆఫ్ ఫెమినిస్ట్ క్రిటిక్స్ ఈజ్ టు ఫైండ్ ఏ న్యూ వే ఆఫ్ రీడింగ్ దట్ కెన్ ఇంటిగ్రేట్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్, అవర్ రీజన్ అండ్ అవర్ సఫరింగ్, అవర్ సెప్టిమిజం అండ్ అవర్ విజన్. డెబోరా కామెరాన్ మాటల్లో కూడా ఇదే అభిప్రాయం ధ్వనిస్తుంది. ఇనబిలిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ బికాస్ నో సూటబుల్ ఫ్రేమ్వర్క్ వొకాబులరీ ఎగ్జిస్ట్స్. సమాజంలో పండితులు, కవులు, కళాకారులు, విమర్శకులే కాదు, సామాన్య ప్రజలు ఉంటారు. వీరు కష్టజీవులు. తమ శ్రమను మరిచిపోయేందుకు పాటలు పాడుకుంటారు. అవి సశాస్త్రీయ ఛందోబద్ధ కవితలు కాకపోవచ్చు. ఉత్సాహ ప్రోత్సాహాలు, ఆనంద విషాదాలు, చాటువులు, చమత్కారాలు, అధిక్షేపణలు, ఎత్తిపడుపులు ఉండి జానపద ముగ్ధత్వం తనికిసలాడుతుంటాయి. వాళ్లకు రీతులతో, శయ్యలతో, పాకాలతో, అలంకారాలతో పని లేదు. కొద్దిపాటి రాగం లయబద్ధమై పాడదగిన రీతిలో మలుచుకొని శ్రమాపనోదనం గావించుకుంటారు. జానపదులు, పామరులు సాహిత్యాన్ని ఆస్వాదిస్తారా అనే అమాయకులుంటారు. ఈ ప్రశ్న ఎలా ఉందంటే జానపదులు, పామరులు ఊపిరి పీలుస్తారా అన్నట్లుంది. పండితులు ప్రౌఢ కవిత్వాన్ని ఆస్వాదిస్తే

0: మరులు, తుమ్మెద పాటలు, గొబ్బి కోలాటం పాటలు, దంపుడు ఇసుర్రాతి పాటలు, పడవలాగుతూ పల్లకీలు మోస్తూ వరికోతలు కోస్తూ పాడుతూ ఆనందం పొందుతారు. కళల యొక్క పరమ ప్రయోజనం ఇదే కదా.
1: ఇంతవరకు మీరు సాహిత్యం సామాజిక ప్రయోజనం గురించి డాక్టర్ ఎన్ రామచంద్ర గారి ప్రసంగం విన్నారు. ఉదయం లేచిన మొదలు తిరిగి పడుకునే వరకు ఎన్నో పనులతో సతమతమయ్యే నేటి జనులు తమ మనశ్శాంతి కోసం ప్రతినిత్యం కొంత సమయం కేటాయించేది భగవంతుని సేవకై. భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తే వచ్చే ప్రశాంతత రోజంతా కలిగే ఎన్నో ఆందోళనలను ఆదుర్దాల నుండి మనసుకు స్వాంతం చేకూరుస్తుంది. అప్పుడు కలిగే ఆనందం రోజంతా ఎంతో ఉత్సాహంగా ముందు కదిలేలా చేస్తుంది. మరి ఈ పూట పుష్పాంజలిలో మీకోసం కొన్ని సినీ భక్తి గీతాలు విందామా? ముందుగా

శృతిలయలు చిత్రం నుంచి పూర్ణచంద్ర శ్రీనివాస్ పాడిన నారాయణ తీర్థుల తరంగం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. కాంత్రేకల్ కార్యక్రమంలో పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటున్నారు. తర్వాత వినండి.

విన్న పాట ఇళయరాజా స్వరకల్పనలో వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చగా బేబీ శోభన చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చివరిగా వినండి.

0: special enclosures at Kuno National Park in Madhya Pradesh. Over the last 4 years, many important milestones have been achieved, ranging from the reintroduction of cheetahs to breeding, survival of cubs and expansion in open forest. The next phase of the cheetah restoration program involves expanding suitable habitat for cheetahs and establishing a comprehensive long-term cheetah meta population in India. Komudi Parekh, Akashvani News, Delhi.
1: On to sports. In men's cricket, India will play the final match of the three-match series, T20 International Series, against Afghanistan in Delhi today. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India has already secured the series with convincing wins in the first two matches, while Afghanistan has only managed brief moments of resistance. Abhishek Sharma set the pace in the opening win, and Sanju Samson's 22-ball 57 wrapped up the second. India's attack has been equally dominant, boosted by the return of Jasprit Bumrah and Arshdeep Singh, alongside strong overs from Nitish Kumar Reddy. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Anuja. A front-page headline in the Statesman says, BJP to run month-long drive to mark Modi's 25-year public life as Prime Minister Modi turns 76 today. Former President Ramnath Kovind, in his article in Hindustan Times, says bringing the margins into mainstream has been the most enduring achievement of Narendra Modi government. The dailies have widely noticed India lodging strong protest with Pakistan over unprofessional conduct of its navy. The Times of India writes, Pak diplomat summoned after naval vessel collide. The Indian Express writes, EPFO wage ceiling raised to 25,000 rupees, widening the social security. The Economic Advisory Council recommends ending sterilization-linked incentives as national fertility rate is well below the replacement fertility rate, writes the Hindustan Times. And finally, in a historic milestone, Sanyukta Parashar becomes first woman IPS officer to lead CRPF's elite Cobra unit, states the Pioneer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to inaugurate Semicon India 2026 at Yashobhoomi, New Delhi this morning. BJP to launch month-long nationwide Seva Sankalp Abhiyan today to mark Prime Minister Modi's birthday. India rejects so-called Pakistan-China Boundary Joint Commission, says Islamabad has no locus standi to enter into arrangements concerning Indian territory under its illegal and forcible occupation. U.S. Federal Reserve raises interest rates for first time in 3 years. U.S. House of Representatives passes package of sanctions targeting Russian officials and key pillars of its economy. And in men's cricket, third and final T20 International to be played in Delhi this evening. And with that, we end the morning news. Have a nice day.
3: आकाशवाणी से पेश है
4: ఆకాశవాణి. బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
5: బాపట్ల జిల్లాలో రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పర్యటన, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు గవర్నర్ బంగారు పథకం అందజేత, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు వింటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవల విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, రెడ్ క్రాస్ కమిటీల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు 2025-26 సంవత్సరానికి గవర్నర్ అవార్డు, బంగారు పథకం లభించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, రాష్ట రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అందుకున్నారు. రెడ్ క్రాస్ అందిస్తున్న వివిధ సేవల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సంపాదించడంపై గవర్నర్ కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా కారంచేడ్లో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్దమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా 49

0: కోట్ల రూపాయలతో చేపట్టిన రేపల్లె గంగడిపాలెం డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్ సఫారీ అభివృద్ది ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొడిదల నాగబాబు అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగరవనంలో చైర్మన్ నాగబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అడవులు అభివృద్ది చెందితే వరదలు, సునామీ లాంటి విపత్తుల నుంచి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్దికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి అర్హులైన లబ్దిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 34 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్టూరు మండలం వాలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రమంజరి సినీ గీతాలు. పచ్చని అనే ప్రకృతి అనే దొంతరలపై పసిడికాంతుల సింధూరపు ఛాయలో జీవరాశులు రోజువారీ పనులు మొదలుపెట్టేవేళ ప్రకృతి కలిగించే రమణీయమైన వర్ణాలను మనసును ఆహ్లాదపరిస్తే, ఆ పర్వశంతో మనసుకు హాయిగొల్పేలా వినిపించే వీణులు విందైన కిలకిలారావాలతో నేటి ఉదయం అందరికీ ఆనందాన్ని కలిగించుంటుంది. ఇలా

చిత్రమంజరి సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చినుకు రాలి పుడమి పరవశించగా వచ్చే చల్లని గాలులు, సువాసనలు మనసును పరవశింపచేస్తే మధులే కలిగే భావాలు మరో లోకానికి పయనించేలా చేస్తాయి. ఆ చినుకు సవ్వడి చేసే వీణుల విందైన శబ్దాలు మనసును పరవశింపచేస్తాయి.

0: సాహిత్య చిత్రగీతం విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనేనా? వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.

0: చించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఎన్ని లాభాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా మనసును ఉల్లాసపరిచేది, ప్రశాంతతను చేకూర్చేది ఇష్టమైన వ్యాపకం ఒకటైతే అందమైన ప్రకృతి రమణీయతను. సరదాగా ఇష్టమైన వారితో అలా ప్రకృతితో పయనిస్తే అలా ఆ కాలం నిలిచిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.

వినాయకుడు చిత్రం కోసం చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన గీతం విన్నారు. సాహిత్యం వనమాలి, సంగీతం శ్యామ్ ప్రసన్న్. జీవితం చాలా చిన్నది. ఉన్నంతకాలం ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఉడుదుడుకులు ఎదురైనా వాటిని దాటుకుని ముందుకు వెళ్లడమే మనకు గమ్యం. అందుకే దేవుడందించిన వరం మరపు. మనకు లభించిన ఈ అందమైన జీవితాన్ని ఆనందంగా గడపడం మన చేతుల్లోనే ఉంది. ఎన్ని బాధలు ఎదురైనా దాటుకుని ముందుకు వెళ్తూ ఆనందంగా జీవించాలి. దానికి తోడ్పడేది ప్రకృతి.

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం కోసం. సెంథిల్, రిహిత పాడిన గీతం విన్నారు. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం ఇళయరాజా, చిత్రమంజరి సినీ గీతాలు వింటున్నారు. మనసు మన మాట వినదంటారు కొన్ని సందర్భాల్లో. అటువంటి సమయంలో ఇష్టమైన వారు మన పక్కన ఉన్నప్పుడు కలిగించే ఊరట ఎంతో సంతనం చేకూరుస్తుంది. ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఎంతో ఆనందంగా జీవించేందుకు ప్రయత్నం చేద్దాం.

ఊపిరి చిత్రం కోసం కార్తీక్ పాడిన గీతం వింటున్నారు. సాహిత్యం సీతారాం శాస్త్రి, సంగీతం గోపిసుందర్. చిత్రమంజరి సినీ గీతాలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు.
1: వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: నిత్య ప్రవృత్తి కలిగి ఏకంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేంచేపు చేశాడు కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి

0: పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని అని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో, ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థితి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులేవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడవీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిములకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించొచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికి స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతంటే సింహ శిశురపి నిపదతి మద మలిన కపోల భిత్తి జుగజేషు ప్రకృతిర్యం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతుః. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలం పైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్నంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కుప్పా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే

0: ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికి వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట, నర్యా అని అంటే నరులలో శ్రేష్ఠుడా. నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నరహ అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్యా, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినంటి అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పుడుదాకా నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలనో అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది. నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలో అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేయబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై

అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్పస్వామిగా కొండల రాయనుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణనలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్వోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్ ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, అధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినే మునిది చక్రింగంటి మెట్లైనను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరికిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో, ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం ఎక్కడ ఉన్నా

0: ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు, ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్, దిక్కులకెళ్ళనెక్కుడు తుదుంజర దిక్కగునట్టి దిక్కుకే మృకెద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక, ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతితికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాలహ అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామ స్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది. ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం, నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అనే దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడు.

అయినటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడు?

0: నరకః నృసింహః భీషణః భద్రః మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు. పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు. అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు. కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తాడు. కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు. చాలా విశేషమైన అర్థాలున్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్నామస్మరణాద్ భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహానికి పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిరా. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ఠత్ దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారు వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణహస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాలు గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చై

0: త్రంబుల్, ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నర్చించు గర్రములు గర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జూచు జూట్కులు జూట్కులు శశసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసాదించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0855 62, ఇది కడప ఎస్టీడీ కోడ్ అండి, 244 1 97, 244 1 19. ఈ రెండు నెంబర్లకి ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను ఆకాశవాణి ద్వారా విని ఆనందించండి. మొదటి శ్రోతని ఆహ్వానించేద్దాం కార్యక్రమానికి. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సత్యసాయి జిల్లా మురిగిపు మండలం నకలపల్లి నుంచి ఎంగుంది మేడం.
2: చెప్పండి వెంగమ్మని గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: మేడం ఇది సూర్యవంశం ఉందా మేడం?
2: అందు నుంచి
3: దాంట్లో వచ్చేసి కిలకిల నవ్వేది.
2: కిలకిల
3: మేడం?
2: ఎక్కడో ఏదో వింటున్నారు, ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు.
3: లేదు మేడం, ఇక్కడ మాట్లాడుతున్నా. రేడి పెట్టుకుంటే
2: సరే, పాట వినేసండి. మరి
3: కోరినవాడు మేడం, పేరు చెప్తా?
2: చెప్పండి చెప్పండి.
3: సత్యసాయి జిల్లా మురిగిపు మండలం నక్కలపల్లి యంగమూని శ్రీదేవి పెద్దిరాజు విష్ణు బాలు పోయిష్ణువి చిన్నారి వచ్చేసి మేడం తిరిగి నుండి మెయిన్ శ్రీనివాసం మేడం.
2: సరే, మీ అందరి కోసం పాట వినేసేయండి.

0: హలో హలో హలో హలో హలో, లైన్ కలిసిందండి, మాతో మాట్లాడచ్చు.
1: హలో
0: హలో హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: చెప్పండి నరేష్ గారు.
1: మేడం, హలో బ్రదర్ మేడం సినిమా పేరు, అందులో ప్రియ రాగాలనే పాట కావాలి మేడం.
0: సరే, వినిపించేస్తాను.
1: మేడం, నరేష్, రజా, శిరీష, ఒకసారి లక్ష్మీ నరసింహ, టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: అందరికోసం మీరే కోరేశారన్నమాట.
1: మేడం, మా కుటుంబ సభ్యులు మేడం.

0: సరేనండి, వినిపించేస్తాను మరి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: వెల్కమ్. శ్రోతలకు అందరికీ మనమండి, మీరు ఫోన్ పట్టుకొని ఇది లైన్ కలిసిందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకోండి, మా గొంతు మీకు వినిపించింది అంటే లైన్ ఖచ్చితంగా కలిసినట్టే కదా. చాలామంది శ్రోతలు టైం చాలా తీసుకుంటున్నారు, దయ ఉంచి ఈ విషయాన్ని గమనించండి. ఫోను మీ చెవి దగ్గర పెట్టుకోండి, అలాగే నెట్వర్క్ సరిగ్గా ఉండే ప్లేస్లోకి వచ్చి మాట్లాడండి, లేకపోతే లైన్ కట్ అయ్యే అవకాశం ఉంది. మరి నరేష్ గారు కోరిన పాట వినిపించేద్దాం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: బాగున్నారు మేడం?
2: బాగున్నాము. చెప్పండి.
3: మేడం ఆహ్వానం మేడం, దేవతల దీవెనలు అందించే పాట వేయండి.
2: ఇంతకు మీ పేరు చెప్పలేదు కదా, చెప్పండి అంటూనే ఫస్ట్ వివరాలన్నీ ఇచ్చేసి తర్వాత పాట అడుగుతారు. చాలా మంది ఎందుకు మరి కదా. అదే విన్న గొంతు ఉన్నట్టు ఉంది అని అనుకున్నాం, కానీ సరే విందామా మరి పాట. ఆహ్వానించండి దేవతల్ని.
3: ఓకే, నమస్తే మేడం.
2: నమస్తే.

0: హలో
1: హలో,
0: హలో
1: నమస్కారం
0: హలో,
1: మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: కడప నుంచి శివలక్ష్మి మాట్లాడుతాను మేడం.
0: శివలక్ష్మి గారు
1: అవును మేడం,
0: ఎక్కడి నుంచి? కడపలో. ఓకే, ఎక్కడి నుంచి?
1: మోచంపేట నుంచి మేడం.
0: ఓకే, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: గులాబీ మూవీలో నుంచి పాటగా ఉంది,
0: ఏ పాట?
1: ఈ వేళలో ఏం చేస్తున్నాం?
0: ఏం చేస్తున్నారు?
1: ఏం చేయలేదు మేడం, ఏం చేయలేదు మేడం,
0: ఏం చేయలేదా? ఏదో చేస్తూ ఉండాలి కదా మరి.
1: ఏం లేదు మేడం, ఖాళీగానే.
0: సరే మరి, విందామా మరి పాట.
1: సరే మేడం.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: పొద్దుట నుంచి విశ్వనాథం మేడం. ఒక నెల రోజులు మీతోనే క్రితమే మాట్లాడండి మేడం.
1: నెల రోజుల క్రిందట నాతోనే మాట్లాడానా?
0: అవును మేడం.
1: ఈయనే తెలుస్తోంది మీరు అబద్ధం మాట్లాడారని. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: అవున పోరాటం మేడం. యాలగాని యాలలో ఇదేమి ఉయ్యాల.
1: ఓకే, చాలా రోజులకి ఈ పాట అడిగిన వ్యక్తి మీరే. మళ్ళీ
0: పాట
1: ఫోన్
0: బాగుంటుంది
1: చేసినప్పుడు
0: మేడం.
1: మీతోనే
0: జానకి మేడం
1: మాట్లాడానని
0: గారు చాలా
1: చెప్పకండి.
0: బాగా పాడినారు.
1: ఎవరు పాడింది?
0: జానకమ్మ మేడం.
1: ఓకే, గుర్తుంది. విందామా
0: సంగీతం
1: మరి.
0: కూడా ఆవిడే మేడం.
1: అవును, ఈ ఒక్క సినిమాకే ఆవిడ సంగీతం సమకూర్చింది, ఇంకా వేరే సినిమాలకు చేయలేదు.
0: మీరు వస్తేనే మేడం నాకు లైన్ కలుస్తుంది. లక్కీ మీరు మేడం.
1: సరే, విందామా.
0: వినాయక చవితి
1: చివరి శ్రోత
0: దసరా
1: మీరే ఈరోజు.
0: శుభాకాంక్షలు మేడం. వినాయక చవితి దసరా శుభాకాంక్షలు మేడం. ఆకాశవాణికి మన సహ శ్రోతలందరికీ మేడం.
1: ధన్యవాదాలండి, పాట వినేసేయండి మరి.
0: ధన్యవాదాలు మేడం.

0: ఆకాశవాణి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సముద్రాలు, తీర ప్రాంతాలు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలు. సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండటమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాల కారణంగా సముద్రాలు, తీర ప్రాంతాల పరిశుభ్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రజల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏడాది ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాలలో బీచ్ క్లీనప్ కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిశుభ్రత, సముద్ర కాలుష్య నివారణ, మత్స్యకారుల భాగస్వామ్యం, యువత మరియు ప్రజల పాత్ర, ఇటువంటి అంశాల గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి ఈ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1: తప్పకుండా అండి. నా పేరు ఎస్పి విఘ్నేశ్వర్. నేను సైంటిస్ట్ గా ఇన్కాయిస్ లో పనిచేస్తున్నానండి. ముందుగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే

0: వంటిది. ఇది ఈ ఇయర్ 5వ సారి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అందుకొరకు దీన్ని స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 5.0 మనం మాట్లాడుతున్నాము. ఇది భూ మంత్రిత్వ శాఖ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో. ప్రజల్లో పరివర్తన వస్తే, దీర్ఘకాలిక మార్పు తీసుకొస్తే, వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల ఉద్యమంగా తీసుకెళ్లాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో. ఈసారి ఇన్కైస్ ఈ కార్యక్రమాన్ని 40 ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 12 కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ డిస్ట్రిక్ట్స్, మనకు జిల్లాలు 12 ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో 12 దగ్గరలో జరుపుతున్నాం. అందులో 6లో మనము వర్క్ షాప్, అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది, మా ఇన్కై సర్వీసెస్ ఎలా మత్స్యకారులకు కానీ, కోస్టల్లో ఉండేటువంటి పబ్లిక్ కానీ ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కొరకు మనం 6లో కొంచెం ఎక్కువగా వర్క్ షాప్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. 6లో బీచ్ క్లీనింగ్ పరంగా కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశాము. ప్రాబబుల్లీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, అది వైజాగ్ బీచ్ లో చేద్దామని అనుకుంటున్నాం.
1: సార్, సముద్రాలు, తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాలు పెరుగుతున్నాయి కదా సార్, సో దీని వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుందంటారు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు బీచ్లలో కనిపించే ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది మనకు మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. సో అది అందరికీ తెలిసినదే, ప్లాస్టిక్ అనేటువంటిది దాదాపుగా 400 ఏళ్ల వరకు అది కరిగిపోదు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమేమవుతుంది అనేటువంటిది మనం ప్రజలకు చెప్పడానికే మేము ట్రై చేస్తున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, థర్మాకోల్, డిస్కార్డెడ్ ఫిషింగ్ నెట్స్ వంటివి ఎక్కువగా మేము చూస్తున్నాము. అందుకొరకు లాస్ట్ ఇయర్ నుంచి మేము అండర్ వాటర్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 3 ప్లేసెస్ లో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. 5 ప్లేసెస్ లో టార్గెట్ చేస్తే 2 ప్లేసెస్ లో సీ రఫ్నెస్ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఈసారి 6 ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా మాకు తెలిస్తే ప్రజలకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే, చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఏదైతే ప్లాస్టిక్ లోపల ఉండడం వల్ల ఫిషింగ్ నెట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో చిక్కుకుపోతున్నాయి. కొన్ని వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటే వీటిని తింటున్నాయి. ఆ ప్లాస్టిక్ అనేటువంటి వాటిని మనం జనరల్ గా మైక్రో ప్లాస్టిక్ అంటాం. ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఇది ఆటోమేటిక్ గా ఫిష్ తినడము, ఆ ఫిష్ ను మనం తింటే మన బాడీలోకి మళ్ళీ అదే రూపంలో రావడము, ఇదంతా కూడా ఎకో సిస్టమ్ గా మన లోపలికి, మన బాడీలోకే మళ్ళీ ప్లాస్టిక్ అనేటువంటిది వస్తుంది. అందుకొరకని మనము దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత కార్యక్రమాలతో పోలిస్తే ఈ ఏడాది కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
0: ఈ ఏడాది మనము 5.0గా చేస్తున్న దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏం చేసిందంటే, సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కూడా 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీని హైలైట్ చేస్తున్నాం మనము. సో దాంట్లో భాగంగా సైకిల్ థాన్ చేస్తున్నాము, ఫిట్ ఇండియా యాక్టివిటీస్, మారథాన్ చేస్తున్నాం, ఓజోన్ డే, ఓషన్ కన్సర్వేషన్ ప్లెడ్జ్ అని చెప్పి చేస్తున్నాం, హ్యూమన్ చేంజ్ చేస్తున్నాము, ఓషన్ ఒలింపియాడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్ గా 19 సెప్టెంబర్, అంటే యాక్చువల్ గా దీన్ని ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటారు, ఇది సెప్టెంబర్ 3rd సాటర్డేని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే గా చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇది 19th రోజు మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలు చేస్తున్నామండి.
1: సార్, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో ప్రధానంగా ఎలాంటి కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు?
0: యాక్చువల్గా చెప్పాలంటే మనము మా మినిస్ట్రీ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి 111 ప్లేసెస్ లో చేస్తున్నాము. కానీ అదర్ దాన్ మా మినిస్ట్రీ కాకుండా వేరే

మినిస్ట్రీలో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు వేరియస్ బీచెస్ లో. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పైన బీచెస్ లో మేము ఈ ఇయర్ చేస్తున్నారు మొత్తంగా. వీటిలో మనకు ఏంటంటే జనరల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఫిషర్మెన్ పీపుల్, అంటే ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు ఎక్కువ అవసరం కూడా కాబట్టి వాళ్ళని యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లో, భారత్ స్కౌట్స్ గైడ్స్ వీటిలో స్టూడెంట్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మన భవితవ్యం వాళ్లే కాబట్టిని వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి మా యొక్క ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేటువంటిది 100% ఇన్వాల్వ్ చేస్తున్నాం మాక్సిమం అయినంత మటుకు. అండ్ ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మేము ప్రతి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు, అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం స్టూడెంట్స్ కి.

బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు. అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం స్టూడెంట్స్ కి.

0: చేస్తే ఒక రోజు క్లీన్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రజలకు అవగాహన వస్తే అది ఎప్పటికీ రాదు ఇంకా ఫ్యూచర్ లో. అది మా యొక్క మెయిన్ మోటో అండి.
1: సార్, ప్రస్తుతం తీర ప్రాంతాలలో పర్యటకుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ ఉంది సార్. మరి బీచ్లను సందర్శించే సమయంలో పర్యటకులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి?
0: మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది అవాయిడ్ చేయడం, ఫుడ్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో తీసుకొస్తే కంపల్సరీగా అది తిన్న తర్వాత ఆటోమేటిక్ గా అక్కడే పడేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ యూసేజ్ బాక్స్ లాంటివి ఏవైనా తెచ్చుకుంటే ఒక్కరు కూడా దాన్ని అక్కడ పడేయరు, వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయడం వల్ల అవేంటంటే అక్కడ పడేయడానికి ఎవరు ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా. సో అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బంద్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. సో అది మనం అట్లీస్ట్ ఈ పర్యాటకులకు అక్కడ సేల్ చేసే వెండర్స్ ఉంటారు కదా మనకు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గాని, వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది అదే, మీరు ఇలాంటి ఐటమ్స్ పనిచేసి ఇప్పుడు మనకు కప్స్ గాని ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్ కప్స్ వచ్చాయి, అండ్ మనకు లీఫ్ తోటి చేసినటువంటి కప్స్ గాని ప్లేట్స్ గాని వచ్చాయి, అలాంటి వాడడానికి మేము ఎక్కువ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
1: సార్, సముద్ర కాలుష్యం వల్ల పర్యావరణంతో పాటు మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి, చివరకు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరి అంశాన్ని మీరు ఎలా వివరిస్తారు?
0: ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఏదైతే బీచ్ల్లో పడేసినటువంటిది ఆటోమేటిక్ గా సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అది ఏమవుతుందంటే అది చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్లాగా విడిపోతుంది. ఆ ప్లాస్టిక్ రేణువుల్లాగా విడిపోయిన దాన్ని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఈ మైక్రో ప్లాస్టిక్ ఏమవుతుందంటే అది వాటర్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ లో ఉండే చిన్న చిన్న చేపలు గాని ఆ ఫిష్ అనేటువంటిది వాటిని తినడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫిష్ తినడం వల్ల ఆ ఫిష్ ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో వలే ఫిషర్మెన్స్ అది ఆటోమేటిక్ గా అది మన బాడీలోకి వచ్చేస్తుంది ఆ ఫిష్ తినడం వల్ల. అందుకొరకు మనం ఏమంటున్నామంటే ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటాం మనము. మత్స్య సంపద మన బాడీలోకి ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందో దాంతో పాటుగా మనకు ఆటోమేటిక్ గా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి. మొన్న ఒక సర్వే ప్రకారంగా కొందరు మందిని టెస్ట్ చేస్తే వాళ్ళ బాడీలో సమ్ అంటే ఐడెంటిఫై చేసే అంత లెవెల్లో మైక్రో ప్లాస్టిక్ వాళ్ళ బాడీలో కనుక్కున్నారు హ్యూమన్ బాడీలో. అది వచ్చిన వాళ్ళ హ్యాబిటెంట్ ఏంటంటే వాళ్ళు ఫిష్ రెగ్యులర్ గా తింటారు. సో అంటే మనం ప్లాస్టిక్ డైరెక్ట్ గా ఏం తినట్లేదు కానీ మన బాడీలో ప్లాస్టిక్ ఉంది అంటే మేజర్ గా సోర్స్ ఆఫ్ ఫిష్ నుంచి వస్తుంది. ఎందుకు అంటే మెరైన్ లెటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, అంటే ఫిష్ ప్లాస్టిక్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువగా చెప్తున్నాం.
1: సార్, ఇప్పుడు మనకి ఓషన్ కన్జర్వేషన్ నేషనల్ ప్లెడ్జ్ అని జరుగుతుంది సార్. ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం ఏంటంటారు? సాధారణ ప్రజలు ఇందులో ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: ప్లెడ్జ్ అనేటువంటిది ఒక ఫార్మల్ యాక్టివిటీ మాత్రమే కాదండి, మనం రోజువారీ జీవితంలో ఓషన్ ఫ్రెండ్లీ బిహేవియర్ పాటిస్తామనే వ్యక్తిగత కమిట్మెంట్ ప్లెడ్జ్ అంటే. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది తీసుకొచ్చింది. దీన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, కమ్యూనిటీస్ అందరూ కూడా ప్లెడ్జ్ లో పాల్గొనాలని పిలిపిస్తుంది. అంటే ఇప్పుడు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో అందరూ పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే అందరూ బీచ్ లోకి ఆ స్పెసిఫిక్ డేస్ లో రాకపోవచ్చు, కానీ ఈ ప్లెడ్జ్ అనేటువంటిది ఏ ఆఫీస్ లో అయినా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే తీసుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ప్లెడ్జ్ లో వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా అదే, మనం ఏమంటున్నామంటే ఈ ప్లెడ్జ్ లో ఎవ్రీడే లైఫ్ లో మనం ఏం చేస్తాము, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, హౌ టు అవాయిడ్ మెరైన్ లిటర్ ని చేయకుండా చేయాలి అని ఎలా అనేటువంటిది ప్లెడ్జ్ లో మనం మేజర్ గా ఫోకస్ చేసింది. అందుకొరకు మనం బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే యువత గాని స్టూడెంట్సే కాకుండా ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ప్లెడ్జ్ నిర్వహించాలని చెప్పి మనం అందరికీ చెప్పాము. అన్ని మినిస్ట్రీస్ కూడా అదే ఆర్డర్ పాస్ చేశాం అన్నట్టు.
1: సార్, ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా మారింది కదా సార్? మరి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, సో వీటి ద్వారా ప్రజలు ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కి ఒక డిజిటల్ గా పార్టిసిపేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చామండి. అందులో ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది మేజర్ గా ఫోకస్ చేశాము. ఏంటంటే ప్లెడ్జి ఎక్కడ నుంచి అయినా కానీ వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళు అందులో చదివి ఆన్లైన్ లో వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే, వాళ్ళ పేరు మొబైల్ నంబర్ తోటి సబ్మిట్ చేస్తే దే విల్ గెట్ ఎ సర్టిఫికేట్ ఆల్సో. అంటే వాళ్ళు ఒక ఫిజికల్

0: గా అటెండ్ కాలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్ లో గాని మొబైల్ యాప్ గాని రెండు ఉన్నాయి, ఆ వాటిలోకి వెళ్ళి ఆ ప్లెడ్జ్ ని కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము అని. ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా, వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా వీటిని, ప్లెడ్జ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. బట్ మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా ఈ వెబ్సైట్ లో, మళ్ళీ యాప్ లో క్లియర్ గా మేము మెన్షన్ చేశాం. ప్రతిరోజు ఏ యాక్టివిటీలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేటువంటిది క్లియర్ గా చెప్పామండి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా మన సముద్రాలను, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలను తెలియజేస్తారా?
0: రోజువారీ విషయాల్లో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మొత్తంగా వాడడం అనేటువంటిది బంద్ చేయడం అనేటువంటిది మన అల్టిమేట్ గోల్ అండి. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు గాని, మినరల్ వాటర్ బాటిల్స్ గాని, చిప్స్ ప్యాకెట్స్ గాని, ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో అలాంటి వాటిని అన్నిటిని వాడడం అనేటువంటిది తక్కువ చేయడానికి ట్రై చేయాలి మనం ప్రతి ఒక్కరు కూడా. సో అలా చేస్తే మనం ఆటోమేటిక్ గా ఎంతో కొంత మన ఈ కార్యక్రమానికి ఉపయోగమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఇంట్లలో కూడా మనం చెత్తని ఎప్పుడైతే సెగ్రి

0: చాలా ఈజీ అవుతుంది. ఆ ప్లాస్టిక్ ని ప్రాపర్ గా వాళ్ళు కూడా డిస్పోజ్ చేయడానికి వాళ్ళ ఎంత కృషి వాళ్ళు చేస్తారు. అండ్ బయోడిగ్రేడబుల్ ఎనీవే, అది మనకు పెద్ద హాని చేకూరుచదు కాబట్టి వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో అలా చేస్తారు. ఇవి రెండింటిని మనం సెగ్రిగేట్ చేయకపోతే వాళ్ళెవరు కూడా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకొరకు మనం ఇంటి నుంచే అది స్టార్ట్ అవ్వాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో అండి. ఇంట్లోనే పంపించే చెత్తనే మనం సెగ్రిగేట్ చేసి పంపించగలిగితే 90% ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లమ్.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు తెలియజేసినందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. శ్రోతలకు కూడా మా యొక్క ధన్యవాదాలండి.
1: ఇంతవరకు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి గీత గోవిందం చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన గీతం. సాహిత్యం శ్రీమణి. ఈ పాటను కోరిన శ్రోతలు బద్వేల నుంచి లక్ష్మి. సంగీతం సమకూర్చిన వారు గోపి సుందర్. వీరి కోసం ఈ చిత్రగీతం.

తర్వాత నెల్లూరు నుంచి సాయి చంద్రహాస్ కోరిన పాట, తారకరాముడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం కోటి. వీరి కోసం ఈ చిత్రగీతం.

మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న స్నేహితుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లంకేశ్వరుడు చిత్రం నుంచి మనో ఎస్ జానకి పాడిన గీతం, సాహిత్యం దాసనారాయణరావు, సంగీతం రాజ్కోటి. ఈ పాట వినిపించమని వాట్సాప్ చేసిన శ్రోతలు హైదరాబాద్ మెహదీపట్నం నుండి శ్రీనివాస్, వేణు, మంగ, లక్ష్మి, జగదీష్, శేఖర్, వీరందరి కోసం ఈ చిత్రగీతం.

తర్వాత చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హాన్విత కోరినపా

తర్వాత చిత్తూరు జిల్లా పూతలపట్లు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హాన్విత కోర్నపాట. ముద్దులమ్మగుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం కోటి. వీరి కోసం ఈ చిత్రగీతం.

0: తర్వాత మహాదేవి చిత్రం కోసం శర్వాణి పాడిన గీతం వినిపించమని వాట్సాప్ చేసిన శ్రోతలు విజయదుర్గ కాలనీ నుంచి వరలక్ష్మి, నీలిమ, అపర్ణ వీరి కోసం ఈ చిత్ర గీతం.
1: Subscribe now and press the bell icon. Never miss an update.

విన్నపాట ఏఎం రాజా పి సుశీల పాడిన గీతం. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి, చిత్రం మహాదేవి. తర్వాత వినండి. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం అన్మల మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రచన, మహిర వీరంతా కోరిన పాట గంగోత్రి చిత్రం నుంచి. వీరి కోసం ఈ చిత్రగీతం.

తర్వాత కడప నకాష్ నుండి శేఖర్ కోరిన పాట, చిల్పి కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం వినిపించమని, దీనికి స్వరాలు కూర్చున్నవారు కేవీ మహాదేవన్, వీరి కోసం ఈ చిత్రగీతం.

మీరింతవరకు వాట్సప్ మనోరంజని శ్రోతలు వాట్సప్ల ద్వారా కూడినటువంటి సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మిస్సమ్మ చిత్రం కోసం రేలంగి పాడిన పింగళి గీతం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఊటి కోసమే ఊటే గడవని ముష్టి జీవితం. బాబు తోటి విద్యలు కూటి కోసమే ఊటే గడవని ముష్టి జీవితం. పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని.

0: చేయి బాబు, కాని ధర్మం చేయి బాబు. అయ్యా అమ్మా
1: బాబు.
2: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం సుశీల పాడిన ఈ పాట.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. చిత్రసీమలో తరువాత మాస్టర్ వేణు సంగీత నిర్వహణలో కలసి ఉంటే కలదు సుఖం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన కొసరాజ్ గీతం.

కార్యక్రమంలో తర్వాత పాడి పంటలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవీ మహదేవన్.

0: వయసులో నెవున్నది దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది వయసులో నెవున్నది దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
1: చిన్నదాన్ని చేతిలో చిరుతలున్న

వరిచేలో పరువల్లో ఉన్నది, పైరగాలి తగలగానే పులకరించుతున్నది. పచ్చని వరిచేను పరువల్లో ఉన్నది, ఈ పైరగాలి తగలగానే పులకరించుతున్నది.

చిత్రసీమలో తర్వాత ఇల్లరికం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన కొసరాజ్ గీతం, సంగీతం టి. చలపతిరావు.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మే గాని హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి బర్ఫీ చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన ఈ పాటను. సంగీత నిర్వహణ ప్రీతం.

కార్యక్రమంలో తర్వాత జీరో చిత్రం కోసం అభయ్ జోధ్పురి పాడినటువంటి ఇర్షాద్ కమిల్ గీతం, సంగీతం అజయ్ అతుల్.

కార్యక్రమంలో తర్వాత జబ్ తక్ హై జాన్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, మోహిత్ చౌహాన్ పాడిన గుల్జార్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

హిందీ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇక ఈ మధ్యాహ్నం 12:05 ప్రసారం కానున్న కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ వి శ్రీనివాస్ గారిచే మాండోలిన్ వాయిద్యం వింటారు. ఆ తర్వాత 12:40 ప్రసారం కానున్న ఉత్తరాల మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మేము మీకిచ్చిన అంశం మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామా. శ్రోతలు మీ అభిప్రాయాలను ప్రత్యక్షంగా ఈ మధ్యాహ్నం 1:30 ఆకాశవాణి ద్వారా మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నెంబర్లు 08562244119. మరొక నెంబర్ 08562244197. అంశం మరొకసారి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామా. ఈ అంశం మీద మహిళా శ్రోతలు ఈ రోజు మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మీ అభిప్రాయాలను ప్రత్యక్షంగా మాతో పంచుకోవచ్చు. ఆ తరువాత 2:15 తిరిగి 5:00 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎన్ హనుమంతమ్మ వారి బృందంచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి వినవచ్చు. 8:00 తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరిపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్ విజయ్ శేషాచార్యులు గారు మరియు శ్రీ పి వెంకటచలపతి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక 9:30 అలాగే తిరిగి 10:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. ఫిల్మీగానే వింటున్నారు కార్యక్రమంలో. తరువాత చివరిగా సావరియా చిత్రం కోసం షాన్ పాడిన సమీర్ అంజాన్ గీతం, సంగీతం మోనీ శర్మ.

మీరింతవరకు ఫిల్మీ గాని హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీదింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ గారి మాండోలిన్ వాయిద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.
1: న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమాపేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమాపేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
1: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
3: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి

కిషన్ రెడ్డి పెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ వేయి స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్బంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్చతాహి సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్చతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్ పేరిట స్వచ్చంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో 11 సెప్టెంబర్ ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమాపేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, 11 సెప్టెంబర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్చతాహి సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బందితో స్వచ్చతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా

సమావేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మహిళా శ్రోతలకు మేమిస్తున్నటువంటి అంశం మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తున్నామా. ఈ అంశం మీద మహిళా శ్రోతలు ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతిలో మీ అభిప్రాయాలను ప్రత్యక్షంగా ఆకాశవాణి ద్వారా మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నెంబర్లు 08562244119. మరొక నెంబర్ 08562244197. అంశం మరొకసారి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తున్నామా. మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. కార్యక్రమంలో తరువాత ముందుగా విందాం ఆత్మబంధువు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరిన శ్రోతలు కడప జిల్లా కాజీపేట మండలం పాతబ్యాంక్ సంధి నుండి ప్రభాకర్ శ్రేష్ఠి, లక్ష్మీదేవి, సునంద, రమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ పాటకు సంగీత నిర్వహణ కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత గౌరీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి దాశరథి గీతం సంగీతం సత్యం ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కడప జిల్లా చెన్నూరు మండలం రెడ్డివీధి నుండి గుమ్మల్ల అనసూయమ్మ, మల్లికార్జున్ రెడ్డి, లక్ష్మీదేవి, సాహిత్య, కీర్తిరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం ఈ పాట

సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహుద్దీన్, యూసఫుద్దీన్, సురేష్, ప్రీతి, ముత్యాలబాబు, అబ్దుల్ బాబా, అంజానా, మహమ్మద్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాల ద్వారా వింటున్నారు. ఉత్తరాల మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమంలో తరువాత తమ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, నాగలక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి, ఇంకా వీరి మిత్రులు కోరిన చిత్రం గండికోట రహస్యం చిత్రం కోసం పి సుశీల పాడిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు

కార్యక్రమంలో తర్వాత శ్రీకృష్ణ విజయం చిత్రం కోసం సుశీల పాడిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గీతం సంగీతం పెంద్యాల ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కాజిపేట సుంకేసల నుండి శ్రీను, రమ్య, రాగిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరి కోసం ఈ పాట

శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామాలు, రోజువారీ పనులు చేస్తుంటాం. మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, సమాజంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మరి మీరు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా అనే అంశంపై ఈ గురువారం మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మీ అభిప్రాయాలను ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244119. మరొక నంబర్ 0856224119. అంశం మరొకసారి, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా?

ఉత్తరాల మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రీకృష్ణార్జున యుద్దం చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడిన పింగళ గీతం సంగీతం పెండ్యాల ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కడప ఎరముక్కపల్లి నుండి విష్ణుప్రియ, లావణ్య, సుమంగళి, భారతమ్మ, గోవర్ధనం ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత మాయాబజార్ చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కడప అక్కాయపల్లి నుండి శ్యామల, రఘు, చిన్ను ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరి కోసం ఈ పాట

0: కృష్ణ.
1: కార్యక్రమంలో చివరిగా ప్రేమానురాగం చిత్రం కోసం మనో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన చిత్ర జిక్కి వీరి బృందం పాడినటువంటి వెన్నెలకంటి గీతం, సంగీతం రామ్ లక్ష్మణ్. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు చెన్నూరు బుడాయిపల్లి నుండి హర్షిత, హర్షిణి ఇంకా వారి మిత్రులు.

0: మీరింతవరకు ఉత్తరాల మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదికన శీర్షికన మేము మీకిస్తున్న అంశం మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామా. ఈ అంశం మీద మహిళా శ్రోతలు మీ అభిప్రాయాలను ఈ మధ్యాహ్నం 1:30 మాతో
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత వడ్డెర చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్దిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకే రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఇక్కడ తూపులపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి విద్యార్థులకి అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
1: మరోవైపు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఇన్కాయిస్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ,
3: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ

వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: జాతీయ బృహత్ ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్దికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసి ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మనిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా మున్సిపాలిటీస్ లో ఒక నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ కు వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనము ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మేమీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ జైన్.
0: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతిక కాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మూర్తి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్టంలో డ్రగ్ హాట్స్పాట్ల గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మహిళా శ్రోతలకు మేమిచ్చినటువంటి అంశం మానసిక ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా. ఈ అంశం మీద మహిళా శ్రోతలు మీ అభిప్రాయాలను ప్రత్యక్షంగా ఆకాశవాణి ద్వారా ఇప్పుడే మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నెంబర్లు 0852244119. మరొక నెంబర్ 0852244119. అంశం మానసిక ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును సూచిస్తుంది. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో జీవితంలో ఒత్తిళ్లను తట్టుకుని సంతోషంగా జీవించడానికి మానసిక ఆరోగ్యం కూడా అంతకన్నా ముఖ్యం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం అంటే ఏంటంటే మనం ఆలోచించే విధానం, భావించే విధానం మరియు ప్రవర్తించే విధానాన్ని బట్టి ఇది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా మానసిక ఆరోగ్యం మనకు చేకూరుస్తుంది. ఇది కేవలం మానసిక జబ్బులు లేకుండా ఉండడం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండడమే మానసిక ఆరోగ్యం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి కారణాలు ఏంటంటే అధిక మానసిక ఒత్తిడి, జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, మేబీ కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు కూడా అయి ఉండొచ్చు, సామాజిక ఒంటరితనం, ఇటువంటివి కూడా మనుషులను భేదిస్తూ ఉంటాయి. మరి శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, వారి అభిప్రాయాలేంటో తెలుసుకుందాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుండి విజయలక్ష్మి గారు. విజయవాణి గారు ఇప్పుడే వెళ్ళారండి.
1: అపర్ణ మేడం.
0: అవునండి. సరేనండి.
1: మానసిక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తానండి.
0: అవునండి, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామా లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నా కూడా అదే అర్థం వస్తుంది. మీ అభిప్రాయం ఏంటంటారు మరి?
1: ముఖ్యంగా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ ఆలోచించుకోవచ్చు మేడం. ఆ సమస్యని ఎట్లా మనం
0: అధిగమించాలి,
1: మనం ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలి అని నిదానంగా ఆలోచించి చేయాలి మేడం. మన కష్టాలు వచ్చినాయని ఎక్కువ మానసికంగా కుంగిపోకూడదు మేడం. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.
0: అవునండి.
1: మన కష్టం వచ్చినవి ఆలోచించి భయపడనుకో మానసికానికి ఒత్తిడి కిలోని అట్ట మేడం. కష్టాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మేడం. కష్టాలు వచ్చాయని మనము సడన్ గా ఆలోచన పడుతుంది మేడం.
0: కష్టాలు వచ్చినప్పుడే మన సామర్థ్యం ఏంటి, మన శక్తి ఏంటి అన్నది ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడే మనకు తెలుస్తుంది.
1: అప్పుడు మనకు మానసిక ధైర్యం, మానసిక శారీరకాన్ని తట్టుకుంటాం మేడం. ఇంకా వచ్చేసి మనం మంచి చేయాలా అనే ఆలోచన ఉండాలి మేడం.
0: మంచి చేయాలి, మనం మంచిగా ఉండాలి, నలుగురికి మంచి చేయాలి,
1: ఎదుటి వారికి.

0: చేయకూడదు
1: ఎదురు ఎదుటి వారికి కీడు చేయకూడదు అంటేనే
0: అదే
1: మనం మంచి చేసినట్టే.
0: అదే మేడం, మనం మన చేతగా మనం చేయగలిగింది మనం చేయాలి మేడం ఎదుటి వారికి.
1: అంతే కదండి,
0: అదే మంచి ఆలోచన ఉంటే అది కూడా మానసిక సమస్యను కూడా సాల్వ్ చేస్తాయి మేడం.
1: అవునండి విజయలక్ష్మి గారు,
0: ముఖ్యంగా మనం ఆకాశవాణి రేడియో రోజు ఉంటే మానసిక ఒత్తిడిగా తట్టుకుంటాం మేడం,
1: తట్టుకుంటాము.
0: నేను రోజు ఇస్తా ఉంటాను ఆకాశవాణి కార్యక్రమాలు,
1: విభిన్నమైన కార్యక్రమాలన్నీ ప్రసారం అవుతూ ఉంటాయి కాబట్టి అన్ని విషయాల గురించి చక్కగా తెలుసుకోవచ్చు.
0: అదే మేడం.
1: సరేనండి, ధన్యవాదాలు.
0: హలో మేడం,
1: మరొక శ్రోతకు అవకాశం ఇద్దామండి విజయలక్ష్మి గారు.
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి. హలో,
2: నమస్తే మేడం.
1: మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే అధికంగా మానసిక ఒత్తిడి, అంటే ఒక పని లేదా వ్యక్తిగత జీవితంలో హద్దులు దాటిన ఒత్తిడి, ఒకటి పని ఎక్కువగా ఉండడం, లేదా పని ఉన్నప్పటికీ పని లేనప్పటికీ మనం దాన్ని ఒత్తిడిగా ఫీల్ అయ్యి ఎక్కువగా పని చేస్తున్నామేమో అని ఆలోచనలో ఉండడం, అది ఒక రకమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుందన్నమాట. మరికొన్ని విషయాల్లో జీవిత సంఘటనలు కూడా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. అంటే కుటుంబంలో ఎవరికైనా మానసిక సమస్యలు ఉండటము, లేదా చిన్ననాటి చేదు అనుభవాలు, ఆత్మీయులు కోల్పోవడం కానీ, లేదా పెద్ద పెద్ద నష్టాలు రావడం కానీ, ఇవి కూడా జీవితంలో జరిగిన సంఘటనలను కొన్ని కొన్ని మనం మానసిక ఒత్తిడికి లోనయ్యేలాగా చేస్తూ ఉంటాయి. మరొకటి ముఖ్యంగా వేధించే విషయం ఏంటంటే మనిషిని సామాజిక ఒంటరితనం, అంటే సమాజానికి దూరంగా ఉండడం, లేదా ఎవరిలోనూ కలవకపోవడం, స్నేహితులతో కూడా దూరంగా ఉండడం, ఒంటరిగా విడిపోవడం, ఇలాంటివి కూడా మనిషిని వేధిస్తూ ఉంటాయి. మరి మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, వారిని పలకరించేద్దామా. హలో, నమస్తే అండి. రేడియోకి కాస్త దూరంగా వస్తారా?
3: ఉన్నాం. హలో, నమస్తే అండి. నా పేరు పద్మ.
1: పద్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: కడప నుంచేనండి.
1: చెప్పండి.
3: మనిషిని నాకు ఖచ్చితంగా మానసిక ఒత్తిడి ఉంటుందండి. ఎంత డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, బీదవాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా అందరికీ ఉంటుంది అది. దాన్ని మనం ఈజీగా తీసుకుని దాన్ని వేరే మార్గంలో పెట్టే దాన్ని బట్టి మన మనసు నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఒక మంచి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవటం, కూర్చోవటం, మాట్లాడటం, బయట ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి అట్లా మనసుని డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి కొన్ని విషయాలు అన్నమాట. ఏదన్నా ఒక పనులు ఉన్నాయనుకోండి, అవన్నీ ఒక ప్లాన్డ్ గా చేయాలన్నమాట. అది టెన్షన్ అయిపోతుంది, మానసిక ఒత్తిడి. రేపు ఈ ఫంక్షన్ బాబు చేయగలమా చేయలేమా, ఈ ఆలోచన వద్దు, చేస్తాం, ఏం పర్వాలేదు, మానవుడు తెలుసుకుంటే పిండిని కొంట చేయగలడు అనేసి ఆలోచన పెట్టుకుని మనం ప్రతి ఒక్కటి ఒక పేపర్ మీద రాసుకుని ఈ పని ఇప్పుడు చేయాలి. అప్పుడప్పుడు టెన్షన్ ఉంటుంది అనమాట, మానసిక ఒత్తిడి ఉండదు. ప్రతి రోజు కూడా ఏమేం చేసుకోవాలి అవన్నీ కూడా ఒక ప్లాన్డ్ గా ఉన్నామంటే అన్ని చేయించండి. మానసికంగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది, ఈజీగా తీసుకుని మనస్తత్వం ఉండాలన్నమాట. కానీ మంచి ఫ్రెండ్స్ ఉండాలండి, మనకి ఏదైనా సమస్య వస్తే మన ఓదార్చే ఫ్రెండ్స్ ఉండాలి వాళ్ళకి. అంతే తప్ప మనకి ఇంకొకటి చేసి చెప్పేసి మన మనసు బాధ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా లేకుండా కొంచెం వీళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుని మనం అట్లాంటి వ్యక్తులతో ఉండాలి. ఎప్పుడు సింగిల్ గా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, నాకు ఇట్లాగే ఇష్టమంటే అది ఒక అనారోగ్యం అని అడిగితే, ఇప్పుడు 10 మందిలో ఉంటే తొందర తొందరగా ఉండాలా. అవసరం కూడా ఊరికెవరు ఎక్కడో ఒకటి ప్రశాంతం ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు, తర్వాత వాళ్ళకి పిచ్చి ఎక్కిపోతూ ఉంటుంది. కాబట్టి మానసికంగా అటువంటివన్నీ ఈ పిల్లలతో వెళ్ళటం, ఎక్కడ క్యాంపులు వెళ్ళటం, టూర్లు వెళ్ళటం, అట్లా మనసు వాళ్ళు అట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి మేడం. మనం సంతోషంగా
1: ఉండగలం, మళ్ళించుకుంటే సరిపోతుంది, వృధా చేయకుండా, వేరే దాని గురించి ఆలోచించకుండా.
3: ఇప్పుడు వినాయకులు పెట్టారు గుళ్ళు, పోయేద్దాం ఇంట్లో పొద్దుగోకులు ఏమంటాం, మనసు బాగాలేదు అనుకోకుండా చక్కగా పెట్టి అక్కడ అందరినీ చూడటం చేయటం, ఆ వింతలు ఆ మాటల్లో మన మానసిక ఆలోచన కూడా పోతుంది బయటకు వెళ్తే. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ పాల్గొన ఏరియా ఉంది, చక్కగా మంచి ప్రోగ్రామ్ వినాలి, మంచి ఆలోచన, నా మనసు బాగా ఏమింటామని ఆపు చేయకూడదు. అందులో మంచి మంచి విషయాలు వస్తాయని ప్రతిదీ మంచిగా

0: ఆలోచిస్తే మన మనసు కూడా మంచిగా అవుతుంది. ఇంకోటి అవకాశం ఇవ్వాలి కదా మేడం, చెప్పాలంటే ఎన్నో
1: ఉన్నాయి. ఇందాక పద్మగారు అన్నట్లుగా మన మనసును పక్కకు మళ్లించడం ఇలాంటివన్నీ మన మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడమే అవుతాయి. మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా భావాలను పంచుకోవడం అన్నారు. అంటే మనసులోని బాధలను సమస్యలను మనకు నమ్మకమైన వాళ్లతో లేదా స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారు వాళ్లతో పంచుకున్నప్పుడు మన మనసులోని బాధ కాస్త తీరిపోతుంది. అప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా. ఇంకా శారీరక వ్యాయామం చేయడము ప్రతిరోజు చేయడం వల్ల శరీరంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే టైం టు టైం అంటే సమతుల్య ఆహారము నిద్ర, సమయానికి తినడము, సమయానికి నిద్రపోవడము, సరైన సమయానికి నిద్రపోవడం అంటే పౌష్టికాహారం తీసుకోవడం, తిండి కూడా మన మీద ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు తిండి తినకపోతే మనసు నీరసిస్తుంది, మనిషి నీరసిస్తారు, ఆలోచనలు కనీసం మనిషికి ఏది చేయాలన్నా కూడా నీరసంగా ఉంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా పనిచేయడం తగ్గుతుంది. కాబట్టి తిండి నిద్ర చాలా ముఖ్యమైనవి. ఇంకా సమయం కేటాయించుకుని ఇందాక పద్మగారు టూర్లకు వెళ్ళడం అదీను అన్నారు. అలాగే మనకు నచ్చినవి ఏదో ఒకటి అలవాట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే మొక్కలు పెంచడము, న్యూస్ పేపర్ చదవడము, భాగవతం మహాభారతం చదవడం అలాంటివి ఉంటాయి. చిన్నపిల్లలైతే రంగులు వేయడము, బొమ్మలు గీయడము ఇలాంటివి, పుస్తకాలు చదవడము, మొక్కలు పెంచుకోవడము, లేదా ఏదో ఆర్ట్స్ చేసుకోవడము ఇలాంటివి కొంత సమయాన్ని దానికి కేటాయించి మన ఆలోచనలు వేరే దాని మీదకి మరల్చితే ఎటువంటి మనకు ఇబ్బంది కూడా అనిపించదు. ఒంటరిగా లేకుండా 10 మందిలో కలుస్తూ ఉంటే మనిషికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మరి మరొక శ్రోత ఏం మాట్లాడతారో తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.
2: హలో
1: హలో
2: హలో అమ్మా, మీ పేరేమండి? నమస్తే అమ్మా.
1: రంగమ్మ గారు నమస్తే అండి.
2: బాగా కనుక్కున్నారండి అమ్మా. మనశ్శాంతి అని చెప్తున్నారు కదా, మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి రేడియో ఆప ఎంత వరకు సుజ్ఞానమైన మాటలు మీరు వేలు వినిపిస్తున్నారు మాకు.
1: అవునండి,
2: అన్ని సుజ్ఞాన మాటలు. మళ్ళా సుజన కుమారి గారు కానీ ఎవరైనా మీరు అందరిలోనూ మంచి మంచి మాటలు వినిపిస్తానే ఉన్నారు. భాగవతం వస్తుంది, మహా యొక్క మన సూచి రత్నాలు నిన్నం కూడా చెప్తా ఉన్నారు. అయితే మన మనసు ఎట్లాది అంటే పెద్దలు చెప్పిన మాట కోటి లాంటిది అని చెప్తున్నారు. ఆ కోటిని నిలబెట్టాలంటే ఎంతో పెద్ద ఉండాలా, భగవద్భక్తి ఉండాలా, దానికి మించిన భాగ్యమే లేదా అంది. అందుకని రామకృష్ణ పరమహంస గాని భక్త పోతన గారు అందుకని శ్రీరామచంద్ర మీద పెట్టాడు. భగవంతుని పైన పెట్టాలి గాని మీరు వినిపించే యొక్క సుజ్ఞానాలన్నీ ఎన్ని వేల కొద్ది వినిపిస్తున్నారు. మా శ్రోతలు కూడా వింటా ఉన్నారు, కొంతమంది చాలా మంది ఆచరించగలుగుతా ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నాం, తెలియని విషయాలన్నీ చెప్తున్నారు. మీరు
1: నిజంగా అవన్నీ తెలుసుకోవడం కూడా మనం ఒక వరంగా భావించాలి.
2: జీవరంగా భావించాలి. అన్నమయ కీర్తనలు, మన బ్రహ్మంగారి చరిత్ర వాక్యాలు, మహామహా యొక్క మంచి మంచి విషయాలు వినిపిస్తున్నారు. కాబట్టి అది కోచిలాంటి దాన్ని నిలపాలంటే చాలా విజ్ఞానం ఉండాలని నా యొక్క అభిప్రాయం అమ్మా. సుజన కుమార్, నీ పేరేం పేరుమ్మా?
1: అపర్ణ అండి.
2: అపర్ణ గారు, అటువంటి వాళ్ళు కూడాను మనసు నిలబెట్టాలంటే మహా యొక్క మునులకు కూడాను సాధ్యమయ్యే పని కాదు అది. దానిపైన ఎంతో విజ్ఞానం ఉండాలని చెప్పి నా సలహా. ఎందుకంటే భాగవతాలు పురాణాలు చెప్పే మాట చెప్తాను, నా సొంతంగా చెప్పలేదుమ్మా. భయగోవిందముడు
1: మీరు ఆధ్యాత్మిక పరంగా ఎక్కువ వింటూ చూస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి మీ తోరణిలో మీరు
2: మనసును కోటికి పోల్చినాడు రామకృష్ణ పరమహంస.
1: మనసు అంటేనే చాలా చంచలమైంది, దాన్ని మనం
2: చంచలమైంది కరెక్ట్ అన్నమాట, చాలా చంచలమైంది. అటువంటి మనసు నిలబెట్టాలని అంతరము భక్తి ఉండాలి. ఊరికి చెప్పడమే కాదు గాని దాన్ని ఆచరించడంలో మహా యొక్క సాధ్యం చాలా గొప్పదింది అమ్మా.
1: అవునండి, చాలా చక్కగా
2: చెప్పారు. అందరికీ నమస్కారం అండి అమ్మా. అపర్ణ గారు అందరు మా శ్రోతలు అందరికీ ఉడికాను.
1: ధన్యవాదాలు.
2: చాలా మన వినాయక చేతి కూడా వెళ్ళిపోయి ఉంటానండి. అందరికీ దైవాశీర్వాదం అమ్మా.
1: ధన్యవాదాలండి. మరొక శ్రోతను పలకరిద్దామండి.
3: హలో
1: హలో, విజయలక్ష్మి గారు నమస్తే అండి.
3: థ్యాంక్ యూ అండి.
2: ఈ రోజు అభిప్రాయం ఏమిటండి?

0: వింటున్నాను కానీ
1: మానసిక ఆరోగ్యం
0: గురించి,
1: మానసిక ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా?
0: శ్రద్ధ వహించాలి. ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే లేచి మన ఆకాశవాణి ప్రోగ్రామ్ వినాలి, అది పుట్టింది లాంటిది. మరి సాయంత్రం వస్తే ఆడవాళ్ళు మీకు జోహార్లు అత్తింటి లాంటిది, అది కూడా కొంచెం సేపు చూడాలి. నా అలవాటు ఏమంటే పేపర్ చదవడము, ఇట్లా కొంచెం సేపు టీవీ చూడము, రేడియో రేడియో వినడము, 10 రోజులకు ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుకోవడము. నలుగురితో కలిస్తే ఆనందం ఉంటుంది, నలుగురితో కలిసకుండా ఇంట్లోనే ఉంటే మానసిక రోగం వస్తుంది.
1: ఏదో ఆలోచనలు వస్తాయి, ఇంకా నిర్దిష్టంగా అలాగే ఉండడం వల్ల
0: ఎప్పుడు ఎప్పుడో ఆలోచనలు వస్తాయి. మంచికరాని వస్తేనే ఏం సంతోషించుకుంటూ నెమరేసుకుంటాము, అదే ఏదో మన బాధాకరాన్ని వస్తే కొంచెం బాధపడుతుంటాము. అలా లేకుండా ఎప్పుడు మనము నలుగురితో కలిసి ఉండాలి, ప్రోగ్రాములు చూస్తుండాలి, పేపర్ చదువుతుండాలి. ఇంకా చేయాలంటే ఇట్లా రంగమ్మ గారు చెప్పినట్టు మన భాగవతం కానీ ఏవైనా వినడం. ఇప్పుడు చదువుకోవాలంటే కొందరు తెలుగులో చాలా మందికి రాదు, అదే తెలుగులో పెట్టుకున్నా వింటేగినా అంత బాగుంటుంది. ఇలాంటివన్నీ చేసుకుంటే మానసిక రోగం అనేది లేకుండా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. టయానికి తిండి తినడము, టయానికి నిద్రపోవడం, అంటే నిద్ర అంటే నాకండి అలవాటు అయితే మధ్య రాత్రి 11 అయినా నిద్ర పట్టదనమాట.
1: నిద్ర చాలా ముఖ్యమండి, ఒత్తిడి వల్ల నిద్రలేమి వల్ల కూడా మానసిక ఆందోళన మనిషికి ఎక్కువ అవుతుంది.
0: అది మానసికంగా ఏం కాదండి, నాకు ఎందుకో రాత్రి నైట్ పని చేసుకుంటా 10:30 అవుతుంది.
1: ఇప్పుడు అందరూ అదే టైం అవుతుంది, కానీ కొంచెం త్వరగా నిద్రపోవడానికి మనం ప్రయత్నించాలి.
0: లేట్ గా లేస్తాను, నేను మా వారే కాబట్టి కొంచెం లేట్ గా లేస్తాను. నిద్ర బ్యాలెన్స్ చేస్తాను మాట, ఆ టయానికి నిద్ర బ్యాలెన్స్ చేస్తా.
1: విజయలక్ష్మి గారు కాల్ డిస్టర్బెన్స్ గా ఉందండి, కట్ అయిపోయింది. మరొక శ్రోతను పలకరిద్దామండి. హలో.
2: హలో, కడప నుంచి భానుమతిని.
1: భానుమతి గారు నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: ఈనాటి అంశం విన్నారా అండి?
2: అవునండి, మనశ్శాంతి కోసం.
1: మనశ్శాంతి కోసం, మానసిక ఆరోగ్యం కోసం మనం దాన్ని
2: చేయాలి. మనశ్శాంతి కోసం, మానసిక ఆరోగ్యం కోసం నా అభిప్రాయం ఏమంటే మంచి పుస్తకాలు చదవడం.
1: మంచి పుస్తకాలు చదవడం
2: అండి, అది దేవుడి పుస్తకాలు అవైనా సరే, మంచి రచనలైనా సరే, ఏదైనా సరే. లేదు అంటే మంచి ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు మంచి విషయాలు మాట్లాడితే అది కూడా మన మనశ్శాంతి దొరుకుతుంది తప్పకుండా. అన్ని ఎక్కడో వెతుక్కున్న పని లేదు, మనలోనే ఉంది. మనలోనే మనం దినచర్యలోనే మనకు మనశ్శాంతి దొరుకుతుంది.
1: మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు తెలియని విషయాలు చాలా వరకు మనకు తెలుస్తాయి.
2: అప్పుడు మనకు మనస్సుకు ప్రశాంతతగా ఉంటుంది. ఏదో బాధలు అవుతాయి, ఇళ్లలో ఉంటాయి.
1: ఈ రోజు కొత్త విషయాన్ని మనం తెలుసుకున్నాము అని సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో మనం వేరే దాని గురించిన ఆలోచన కూడా చేయలేము.
2: అప్పుడు మనకు మనసు శాంతిగా ఉంటుంది. ఒక నిద్ర పట్టేటప్పుడు గానీ, లేకుంటే తెల్లవారు ఏదైనా వినరాని మాట విన్నప్పుడు కానీ మనకు మనశ్శాంతి కావాలంటే అప్పుడు ఏమన్నా మంచి విషయాలు చెప్పే వాళ్ళతో మాట్లాడాలి. లేదంటే మనకు దొరకరు మంచి పుస్తకం. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎది ఉంది కదా, ఫోన్ ఉంది కదా, మన ఫోన్ లో మాట్లాడుకుంటే మంచి విషయాలు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా పోయి రావడము ఇప్పటి కాలంలో కుదరదు కాబట్టి ఫోన్ ద్వారా మంచి మాటలు వింటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
1: చక్కగా తెలియజేశారండి భానుమతి గారు, ధన్యవాదాలండి. మరొక శ్రోతకు అవకాశం ఇద్దామండి. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: శివమ్మ మేడం.
1: శివమ్మ గారు, మీ అభిప్రాయం ఏంటి?
3: అంటే మనిషికి ఏది మానసిక జబ్బులు ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, మనోవ్యాధి ఉండకూడదు మేడం. అది 10 మందితో కలిసి ఉండాలి. ఇంట్లో సమస్యలు కానీ, ఏదన్నా బయట సమస్యలు కానీ, అవి 10 మందికి చెప్పుకొని ఆనందంగా ఉంటే ఏ సమస్య మానసికంగా ఏది ఉండదు మేడం.
1: దానికి మన లోపల ఏమీ దాచుకోకూడదు అంతే అంటారు పెద్దలు అంటారు కదండి, మనోవ్యాధికి మందు లేదు అని.
3: మనోవ్యాధికి మందు లేదు నిజం. అట్లా ఏ డాక్టర్ దగ్గర పోయినా అది నిజాలు చెప్తే గనా ఏదైనా మందు ఇస్తాడు. ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే ఎక్కడ మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది మేడం?
1: డాక్టర్ దగ్గర ముఖ్యంగా ఏమి దాచకూడదు అంటారు కదా, సంసారం గుట్టు వ్యాధి రట్టు అని.
3: అవును మేడం, అట్లా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, ప్రతి మనిషికి ఉంటాయి, ఇంట్లో గానీ బయట గానీ.

0: కానీ ఏదో ఒకటి ఉంటాయి పిల్లలతోనో ముసలితోనో ఎవరితో ఒకరితో మానసికంగా ఉంటాయి మేడం. దాన్ని ఆలోచించి 10 మందితో ఇంట్లో వాళ్ళతో బాగా సంతోషంగా మాట్లాడేది, కలిసిమెలిసి ఉండి ఏదన్నా చదువుకోవడం, బుక్స్ కానీ ఏదన్నా ఇంట్లో ట్రేడింగ్ కానీ టీ కానీ ఏదన్నా మానసికంగా లేకుండా చూసుకోవాలి మేడం. ఇంట్లో వాళ్ళతో కూడా బాగా సంతోషంగా ఉంటే ఏ జబ్బులు ఉండవు మేడం. ఇంట్లో వాళ్ళ బాధ్యతలు కొంతమందికి, చాలా మందికి మానసికంగా అనుమానాలు ఏయో ఒకటి ఉంటాయి మనిషికనంగా.
1: అవును తొలగించుకుని అందరితో సవ్యంగా ఉంటే ఏ సమస్య
0: ఏవి ఉండవు మేడం. సంతోషంగా ఉంటే ఏ జబ్బులు ఉండవు మేడం. మానసికంగా ఏది ఉండదు మేడం. ఆరోగ్యము బాగుంటది మేడం. ప్రతి మనిషికి ఆరోగ్యమే ముఖ్యం.
1: తెలియజేశారు శివమ్మ గారు. మరొక శ్రోతకు అవకాశం ఇద్దామండి.
0: థ్యాంక్ యూ మేడం. ఆరోగ్యమే మహాభాగ్యం మేడం.
1: అవునండి, ఆరోగ్యం బాగుంటే ఇంకా అన్ని బాగున్నట్లే.
0: అన్ని బాగుంటాయి మేడం. అందుకే అందరితో 10 మందితో బాగా మాట్లాడుతూ సంతోషంగా ఉండాలి మేడం.
1: ధన్యవాదాలండి.
2: హలో నమస్తే మేడం. కట్ అయింది మేడం లైన్. విజయలక్ష్మిని.
1: అవునండి అవునండి.
2: అదే నేను పేపర్ లో హాయ్ బుద్ధి వస్తుంది కదా ఆ కథలు చదువుకుంటా అంటాను. ఈనాడులో బుక్ లో వస్తుంది, సండే సండే వస్తుంది ఆ కథలు చదువుకుంటా అంటాను. కొంచెం రిలాక్స్ గా ఉంటాం మనం. సండే వస్తే ఇంక మా మన రేడియోలో బాలానందమ వ్యవస్థ అంటే వింటా అంటాను. ఇంకా తిరిగి దిగిన మా ఆయన నేనే ఉంటాం కాబట్టి సాయంత్రం పూట ఆ గుడికి వెళ్ళి వస్తా అంటాము. అట్లా కాలక్షేపం చేసుకుంటూ మాకు ఎలాంటి ఎలాంటి అనారోగ్యం రావద్దు. ఉన్నంత వరకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. పోతే అట్లా గుళ్ళకో వీళ్ళతో ప్రశాంతమైన జీవితం సాగించాలని అలాగనుకుంటూ ఉంటాం ఇద్దరము. అది మా అభిప్రాయం మేడం.
1: అవునండి, ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు.
2: థ్యాంక్ యూ మేడం.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం. మీరు ఇచ్చిన అంశం ఏంటి మేడం? డేటా సరిగా రావట్లేదు.
0: మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా?
1: నాకు తెలియదు మేడం, 3 భాగాలు వహించట్లేదని నాకు తెలుసు.
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కావు నుంచి కామేశ్వరిని మాట్లాడుతున్నా మేడం.
0: కామేశ్వరి గారు,
1: మనసు ప్రశాంతంగా ఉంటే అసలు ఏ సమస్య ఉందో, ఏ బాధలు ఉంటావు, శారీరక తొందర చాలా బాగుంటుంది నా ఆలోచన మేడం.
0: అవునండి,
1: అంతా ఇప్పుడు కోరికలు ఎక్కువ అయిపోయినాయి, మనసు ప్రశాంతత తగ్గిపోయింది. నా గురించి నేను అదే అనుకుంటున్నాను మేడం.
0: అవునండి, చక్కని విషయం చెప్పారండి. కోరికలను అదుపులో పెట్టుకుని, అంటే ఎదుటి వారి మీద ఈర్ష్య పడడం,
1: అది ఉంది మెయిన్. ఇప్పుడు అలా టీవీ కొన్నారా, పళ్ళు కొన్నారా, నేను ఎప్పుడు కొనాలి? ఇంకే
0: అనవసరమైన కోరికలు అంటే అవే, వాటిని మనం అదుపులో పెట్టుకుని మనకు ఉన్న దాంట్లో మనం చేయగలిగితే, మన మనసును మనం ప్రశాంతంగా ఉంచగలిగితే
1: ఉంటాము,
0: మన చేతుల్లోనే ఉంది అంతా కూడా.
1: అంతా మన చేతిలో ఉంది, బాగా చెప్పారు. మనసుకి ఇప్పుడు ఎంత సేఫ్టీ, అది కొనాలి ఇది కొనాలి, దేహ యాతన అయిపోయింది, అది అంత ఇప్పుడు అన్ని దెబ్బలకు కారణం అంతే నేను అనుకుంటున్నాను మేడం.
0: అవునండి,
1: అంతకుముందు మన తరం కన్నా ముందు తరం వాళ్ళు అసలు ఏ జబ్బులతో ఉన్నారు, అంత హ్యాపీగా జరిగిపోయింది వాళ్ళకి.
0: అవునండి, ఎందుకంటే వాళ్ళు ఎవరి గురించి పెద్దగా ఇది కావాలి అది కావాలి అని ఆలోచించే వాళ్ళు కాదు, ఉన్నటువంటి కష్టం కష్టపడి పనిచేసే వాళ్ళు.
1: చెట్ట కష్టపడాలా, 1 రూపాయి ఎట్ట సంపాదించుకుంటే, అలా అది ఆలోచన తప్ప ఇంక 2 ఆలోచన తప్పు. ఇప్పుడు వాళ్ళు ఎంత సేపటి కాంకారు కొనిందా, ఈ టీవీ కొనిందా, ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు చేయాలి, ఇంకే పడిపోయింది మనసులో, మన శక్తి అంత అని కూడా ఆలోచించట్ల,
0: ఆలోచనలు ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ,
1: అదే ఇదే
0: కాబట్టి వాటిని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలండి.
1: చేయాలి, రేడియో వింటే చాలా మటుకు మారుతారు నా ఆశ మేడం.
0: అవునండి, ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకుంటారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, తెలిసిన విషయాలు అయితే వింటారు,
1: వింటాము, ఒక ప్రశాంతత ఉంటుంది, మన జీవితంలో ఉపయోగపడే ఉంటాయి ఎక్కువ దానిలో.

0: అవునండి,
1: బాగా తెలుసు.
0: సరేనండి, కామేశ్వరి గారు మంచి అభిప్రాయం
1: చాలా
0: చెప్పారు,
1: టైం ఇచ్చారు, థ్యాంక్స్ అండి.
0: ధన్యవాదాలండి. హలో,
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను నాగర్కర్ణం నుండి శాంతమ్మని మాట్లాడుతున్నా.
0: శాంతమ్మ గారు, మీ అభిప్రాయం ఏంటండి?
1: నా అభిప్రాయం ఏంటంటే, కొందరు కావాలని ఇందాక ఒక శ్రోత చెప్పారు కదా, ఎదుటి వాళ్ళను చూసి ఈర్చపడడం, ఎదుటి వాళ్ళని చూసి ఇట్లా ఈర్చపడడం, ఇలాంటివి కొందరు కావాలని చేసుకుంటారు. మరికొందరు కుటుంబ పరంగా కానీ చుట్టుపక్కల వాళ్ళ పరంగా కానీ వేధింపుల వల్ల మానసిక
0: అంశం ఏంటంటే అండి, శాంతమ్మ గారు, మానసిక ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా?
1: అవును మేడం, అలాంటి సూటిపోటి మాటల వల్లనే వాళ్ళ ఆరోగ్యం ఎక్కువగా పాడు చేసుకుంది మానసికంగా.
0: మనమైతే సూటిపోటి మాటలు తీసుకోనక్కర్లేదు.
1: అది మేడం, ఎక్కువగా అలాంటి వాళ్ళు అంటే అలాంటివి పట్టించుకోకపోవడమే మంచిది అనిపి.
0: మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పుండు మీద కారం చల్లుతాము, మంట పెడుతుంది, అవునా కదా?
1: అవును,
0: ఇప్పుడు అదే పుండును మనం ఏమనుకోవాలి, పక్కవారనే మాటలు అనుకోవాలి.
1: అదే మరి మనం పట్టించుకోవద్దు వాళ్ళ అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు.
0: అవునండి, సరేనండి, మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు.
1: ఓకే మేడం. హలో,
0: హలో,
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: లక్ష్మీదేవి నా పేరు.
0: లక్ష్మీదేవి గారు,
2: మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించుకున్నా గానీ ఒక పక్కన ఈ పని జరుగుతూ ఉంటుంది, ఆ ఒత్తిడి అలాగే ఉంటుంది. అనుభవించే బాధకరంగానే ఉంటుంది. పుస్తకాలు చదువుతాను. రేడియో ముఖ్యంగా ముఖ్యమైనది, రేడియో మానసిక ఒత్తిడిని తగ్గించేది మాకు రేడియో మాత్రమే. పాటలు
0: హలో, కాల్ కట్ అయిందండి. హలో,
3: అపర్ణ గారు, హసిన అండి,
0: నమస్తే అండి. మీరే చివరి శ్రోత, చాలా సార్లు మీరే చివరి శ్రోతగా మిగులుతున్నారు.
3: నేను ఎక్కువగా ఆలోచించేదానికి ఆస్కారం ఇవ్వను, ఆధ్యాత్మికంగా పుస్తకాలు చదివేదానికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తుంటాను, నావల్స్ చదువుతాను, బుక్స్ చదువుతాను, 3 గంటల వరకు టీవీ రేడియో వింటాను అనమాట కంపల్సరీగా. ఇంకా తర్వాత రిలాక్స్ గా కూర్చుంటాను, టీవీ అవి కామెడీ సీన్స్ మాత్రమే చూస్తాను అనమాట, మిగతా అవి చూడండి. ఎందుకంటే
0: కామెడీ
3: మనకు మైండ్
0: కూడా మనం ఆలోచించడానికి కూడా సమయం ఉండదు.
3: సీరియల్స్ ఈ మధ్య ఎక్కువగా దోత ముట్టించేటివి వస్తాయి కాబట్టి దాని గురించి అంతగా ఆలోచించను. మంచి మంచి బుక్స్, నావల్స్, చలం ఇలాంటివి, రవీంద్రనాథ్ ట్యాగూర్ ఇలాంటివన్నీ కూడా చదువుతా ఉంటాను. నైట్ టైమ్స్ ఏదో ఒక టైంలో మా ఆధ్యాత్మిక కురాను అవి ఇవి కంపల్సరీ చదువుతా ఉంటాను.
0: ధన్యవాదాలండి.
3: ఓకే,
0: శ్రోతలందరూ చాలా చక్కగా తమ అభిప్రాయాలను తెలియజేసుకున్నారండి. అందరికీ ఫోన్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నటువంటి శ్రోతలందరికీ ధన్యవాదాలు. కడప నుండి విజయలక్ష్మి గారు, పద్మ గారు, అలాగే భానుమతి గారు, నాగర్కర్ నుంచి శాంతమ్మ గారు, మోచంపేట నుండి లక్ష్మి గారు, హసీన గారు, ప్రొద్దుటూరు నుండి విజయలక్ష్మి గారు, తాడిపత్రి నుండి రంగమ్మ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలండి. కవల నుండి కామేశ్వర్ గారికి, ముఖ్యంగా మనం మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామంటే తప్పకుండా వహిస్తున్నామనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేస్తుంటారు, ఆహారం, నిద్ర అన్నవి సరి సమపాలనలు తీసుకోవడం, మనకు నచ్చిన వారితో ఇష్టమైన వారితో ఎక్కువసేపు మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుందామనుకుంటూ ఆశిస్తూ ఈనాటి ఈ మహిళా భారతి కార్యక్రమానికి ముగింపు తెలియజేస్తున్నానండి. శారీరక ఆరోగ్యం ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. గుడ్ ఆఫ్టర్నూన్.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ. ఈనాటి ఇప్పటి చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఇలవేల్పు చిత్రం కోసం పి సుశీల లీలా పాడిన రఘునాథ పాణిగ్రహ గీతం. సంగీతం సముద్రాల సీనియర్.

కార్యక్రమంలో తర్వాత ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత సుఖదుఖాలు చిత్రం కోసం పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్ 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమలో తరువాత మాంగళ్య బలం చిత్రం కోసం ఘంటసాల లీలా పాడినటువంటి ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చిన వారు శ్రీశ్రీ, సంగీతాన్ని అందించిన వారు మాస్టర్ వేణు.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాల ద్వారా. చిత్రసీమలో తరువాత ముత్యాల ముగ్గు చిత్రం కోసం సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గీతం. సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత గోవుల గోపన్న చిత్రం కోసం ఘంటసాల పాడిన కొసరాజు గీతం. సంగీతం ఘంటసాల.

మీరు వింటున్నారు చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా వినండి సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం కెవి మహదేవన్.

మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:29. మా ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై మా సాయంకాలం 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను మీ అపర్ణ. నమస్తే.

మీరు విన్న పాట టక్కర్ చిత్రానికి అభిజిత్ భట్టాచార్య అల్కా యాగ్నిక్ పాడారు. రచన మాయా గోవింద్, సంగీతం అను మాలిక్. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దివాన్, దివానా చిత్రానికి కుమార్ సాను పాడారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట ధడ్కన్ చిత్రానికి ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ పాడారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

మీరు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట బాజీగర్ చిత్రానికి కుమార్ సాను, అనుమాలిక్ పాడారు. రచన దేవ్ కోహ్లీ, సంగీతం అనుమాలిక్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మై ఖిలాడి తూ అనాడి. ఈ చిత్రానికి అను మాలిక్, కుమార్ సాను, అల్కా యాజ్ఞిక్ పాడారు. రచన రాణి మాలిక్, సంగీతం అను మాలిక్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాన్ని పంపించాలి. వాట్సాప్ నంబర్ 0866248812. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మీ సమాధానాల్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీయ పికాసో అని ఎవరిని పిలుస్తారు? భారతీయ పికాసో అని ఎవరిని పిలుస్తారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మీరు మీ వాట్సాప్ ద్వారా పంపించేసేయండి.

ఎస్, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను, మరి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అయితే ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు, ఎవరన్నా రాంగ్ ఆన్సర్స్ పంపించారా చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. మరి వీరితో పాటుగా ఒకే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, మహేంద్ర తెనాల నుంచి, అనంతపురం నుంచి అనురాధ, వీరు అందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, దోర్నాల బాలాజీ వనస్థలపురం హైదరాబాద్ నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, వీరైతే ఫుల్ నేమ్ పంపించారు, నైస్ అండి. డాక్టర్ కెవీ రావు తణుకు నుంచి, ఇంకా ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాలి నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా ఫుల్ నేమ్ పంపించారు, ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ధవళ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ హరికిషన్ జీ లక్ష్మీవర్మ మూసాపేట నుంచి, ఇంకా వారి గ్రామ ప్రజల పేర్లన్నీ కూడా రాశారు. సో గ్రామ ప్రజలు అందరూ కూడా, ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, నాగేంద్రప్ప ఉడేవు ములకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంతపెద్దన్న, లతా ఉయ్యూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ సత్యనారాయణ, చిత్రకరుడు నుంచి దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం, రెండు ఊరు పేర్లు పంపించారు, మరి ఏ ఊరు అనుకోవాలి. ఎనీవే, సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు హనుమంతరావు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ దేవీ ప్రసన్న శృతి ప్రహ్లాద శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, ఇంకా హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం, సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి, శ్రీనివాసరావు సూర్యతేజ మను రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, నారాయణపేట జిల్లా ఉట్కూర్ నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం దేవర్గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప ఇంకా వారి మిత్రబృందం, నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి,
క్వశ్చన్ ప్లీజ్ అని ఇప్పుడు అడుగుతున్నారు. సో సెకండ్ క్వశ్చన్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, ఇంకా మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా

ఎస్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎఫ్ హుస్సేన్, మరి ఈ ఎంఎఫ్ హుస్సేన్ గారిని భారతీయ పికాసో అని పిలుస్తారు. సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం, హాస్య నటులు సుత్తివేలు అసలు పేరు ఏంటి? హాస్య నటులు సుత్తివేలు గారి అసలు పేరు ఏంటి?

ఎస్, ఈరోజు మన యువలయలో మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను, సుత్తివేలు గారి అసలు పేరు ఏంటి అని. సో ఆన్సర్స్ పంపించేశారు. సో ఫుల్ ఆన్సర్ అయితే పంపించలేదు, ఫస్ట్ ఆన్సర్ పంపించినారు కానీ ఆన్సర్ మాత్రం ఫుల్గా లేదు. సో మరి తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. వీరందరూ ఒకే టైంకి పంపించారు, కంగ్రాట్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, సూర్యనారాయణ ఈశ్వరమ్మ, దసగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, మూసాపేట గ్రామం నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, ఇంకా వారి మిత్రబృందం. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, లతా, సుహాస్ హోస్కోట నుంచి, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి, మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, ఇంకా బాబు మార్కాపురం నుంచి, దేవరగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, ఇంకా వారి మిత్రబృందం, లతా ఉయ్యూరు నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి, గజ్వేల్ నుంచి శైర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమరు తాలూకా కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతినగర్ నుంచి బ్రహ్మయ్య శారద, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయిపూజ, దిలీప్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, ఇంకా వారి మిత్రబృందం, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం అలగాపుర గ్రామం ఇక్కడి నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చేగౌడ కెంపం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయి, నాగమణి, నరేష్, మాధవి, పాపినేపాలెం నుంచి నల్లమ్మ, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బానీ,

గుండుగొలం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్, సత్యనారాయణ. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, భాగ్యబాయి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు, ఇది సుత్తివేలి గారి అసలు పేరు. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా వచ్చింది, ఎవరు అంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. సో ఇదండి మరి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ప్రేమికుడు చిత్రం కోసం మనో స్వర్ణలత ఆలపించినటువంటి ఈ పాట మనందరి కోసం.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఛత్రపతి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత ఆలపించినటువంటి ఈ పాట.

0: మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. ఈ సాయంత్రం 5:15 ప్రసారం కానున్న యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో యువరంజని శీర్షికన ఉద్యోగ సమాచారం వింటారు. చిత్రసీమలో చివరిగా వినండి. రాజుబాయి చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.
1: Well, I've been thinking. I think I'm in love with you. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know. Don't know. Don't know.

ఈనాటి యువరంజని కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు యువరంజని కార్యక్రమంలోని మీరు తెలుసుకోబోతున్న అంశం భారతీయ సంస్కృతి అలాగే సంప్రదాయాల పరిరక్షణ. ఈరోజు నేను మీతో చర్చించబోయే అంశం భారతీయ సంస్కృతి అలాగే సంప్రదాయాల పరిరక్షణ. ఈ ముఖ్యమైన అంశంపై

కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, మతాలు, అలాగే ఆచారాలకు నిలయమైన గొప్ప దేశం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత. మన సంస్కృతి, మన జీవన విధానాన్ని, మన ఆలోచనలను, మన విలువలను ప్రతిబింబిస్తుంది. భారతీయ సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పెద్దలను గౌరవించటం, చిన్నవారిని ప్రేమించటం, అతిథులను ఆదరించటం, ప్రకృతిని పూజించటం, కుటుంబ బంధాలను కాపాడుకోవడం వంటి గొప్ప విలువలను మన సంప్రదాయంలో భాగంగా ఉన్నాయి. అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ వంటి సందేశాలు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మన దేశంలో దీపావళి, సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్ వంటి అనేక పండుగలను వివిధ సంస్కృతి సంప్రదాయాల కలయికగా సంతోషంతో కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగలు కేవలం వినోదం మాత్రం కోసమే కాదు, అవి ప్రేమ, ఐక్యత, సోదరభావం, అలాగే సామాజిక అనుబంధాన్ని పెంపొందిస్తాయి. ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక చిత్రగీతం విందాం.

మన సాంప్రదాయ కళలు కూడా ఎంతో విలువైనవే. భారత సంస్కృతి అలాగే సాంప్రదాయాల పరిరక్షణలో మన దేశంలో ఉన్న సంప్రదాయ కళలు కూడా ఎంతో ముఖ్యమైనవి. అవేంటంటే భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ వంటి నృత్యాలు, జానపద కళలు, సంగీతం, చిత్రకళ, హస్తకళలు మన సాంస్కృతిక సంపద. అదేవిధంగా మన మాతృభాషలు, జానపద గీతాలు, కథలు, సాహిత్యం కూడా మన వారసత్వ సంపదలో ముఖ్యమైన భాగాలు. అయితే ఆధునిక కాలంలో వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా కొంతమంది యువత మన సంప్రదాయాలను, సంస్కృతికి దూరమవుతున్నారు. ఆధునికతను స్వీకరించడం తప్పు కాదు, కానీ మన మూలాలను మర్చిపోవటం చాలా మంచిది కాదు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత. భారతీయ సంస్కృతి పరిరక్షణలో యువత ముఖ్యమైన పాత్రను పోషించాలి. యువత తమ మాతృభాషను ప్రేమించడం, పండుగల వెనుక ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవటం, పెద్దల అనుభవాలను గౌరవించటం, మన సంప్రదాయ కళలను ప్రోత్సహించటం, గ్రామీణ కళాకారులను ఆదరించటం, పిల్లలకు చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి, చరిత్ర, విలువలను గురించి తెలియచేయటం, ఇలా ఎన్నో రకాలుగా ముఖ్యమైన పాత్రను యువత మన సంస్కృతి పరిరక్షణలో భాగమవ్వాలి. మన కుటుంబంలో కూడా సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే కథలు, ఆచారాలు, అనుభవాల ద్వారా పిల్లలకు మన సంస్కృతి గురించి తెలియజేయవచ్చు. పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళల ప్రదర్శనలు, భారతీయ పండుగలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం పెంచవచ్చు. సాంకేతికతను కూడా మన సంస్కృతి పరిరక్షణకు ఉపయోగించుకోవచ్చు. సామాజిక మాధ్యమాలు అలాగే డిజిటల్ వేదికల ద్వారా భారతీయ కళలు, సాంప్రదాయాలు, భాషలు, పండుగల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. మన సంస్కృతి మన గుర్తింపు, మన సంప్రదాయం మన వారసత్వం, వాటిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి మనమందరం ఆధునికతతో ముందుకు సాగుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గౌరవిద్దాం, ఆచరిద్దాం, భావితరాలకు అందిద్దాం. ముఖ్యంగా సంస్కృతిని కాపాడుకుందాం, సంప్రదాయాలను నిలబెట్టుకుందాం, భారతీయతను ప్రపంచ

ఇప్పుడు ముఖ్యంగా సంస్కృతి అంటే ఏంటో తెలుసుకుందాం. సంస్కృతి అంటే కేవలం మనం వేసుకునే దుస్తులు, తినే ఆహారం మాత్రమే కాదు, అది మన జీవన విధానం. మన పెద్దలు మనకు అందించిన విలువలు, ఆచారాలు, కళలు, మానవత్వ సంబంధాల సమాహారమే మన సంస్కృతి. వసుదైక కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమని చాటిన గొప్ప సంస్కృతి మనది. నదులను, చెట్లను, ప్రకృతిని దైవంగా భావించి పూజించే అద్భుతమైన సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. ప్రస్తుత పరిస్థితి, సవాళ్ళు మనకు ఎలా ఉన్నాయంటే, కానీ నేటి ఆధునిక కాలంలో పాశ్చాత్య నాగరికత అంటే వెస్టర్న్ కల్చర్ వ్యామోహంలో పడి మన మూలాలను మనం మర్చిపోతున్నాం. పలకరింపుల్లోనే చాలా తేడా ఉంది ఇప్పుడు. అప్పట్లో నమస్తే ఆ మాట పోయి ఇప్పుడు ఏమొస్తుంది, హాయ్ బాయ్లు వస్తున్నాయి. అప్పుడు ఎవరైనా కానీ కనపడినప్పుడు నమస్తే అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడేం చెప్తున్నారు, ఎదురైన వెంటనే హాయ్ అంటున్నారు, వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అంటున్నారు. ఇంగ్లీష్ అనేది వాడకం చాలా ఎక్కువైంది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చి పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుంది. ఇది నిజమే కదండి. మన సాంప్రదాయ పండుగలు, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్, శాస్త్రీయ కారణాలు తెలుసుకోకుండా కేవలం ఒక సెలవు దినంగా భావిస్తున్నాం. ఒక ఏదైనా పండగ వచ్చిందంటే దాన్ని మనం కేవలం ఒక సెలవు మాత్రం అలా భావిస్తున్నాం. ఆ పండుగ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు జరుపుకోవాలి ఆ పండుగ అనే దాని గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. మన కట్టు బొట్టు, భాష, సంప్రదాయాలను తక్కువగా చూసుకునే పరిస్థితి రావటం నిజంగా చాలా బాధాకరంగా ఉందండి.

పరిరక్షణ మన బాధ్యత, యువత బాధ్యత. ముఖ్యంగా సంస్కృతి లేని సమాజానికి పునాది లేని ఇల్లు లాంటిది. మన సంస్కృతిని కాపాడుకోవటానికి మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న మార్పులు చాలు. ఫస్ట్ ఏంటంటే భాషను గౌరవించటం. మన భాష

అని మనం ఫస్ట్ గౌరవించాలి. మాతృభాషను మాట్లాడటానికి అసలు సిగ్గుపడకూడదు. ఇప్పటి కాలంలో చాలా వరకు మన మాతృభాష ఏంటంటే తెలుగు. తెలుగు మాట్లాడేదానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు బయట. ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలి. తర్వాత పెద్దలని గౌరవించటం, ఇంట్లో తాతయ్య అమ్మమ్మల అనుభవాలను, వారు చెప్పే కథలను మనం వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో, మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ అది మనం వినాలి. తర్వాత ఆరోగ్యకరమైన అలవాట్లు, మన సంప్రదాయ ఆహారపు అలవాట్లు, యోగా ఆయుర్వేదం వంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. తర్వాత కళలను ప్రోత్సహించడం, మన జానపద శాస్త్రీయ నృత్యాలు, సంగీతం, నాటకాలను ఆదరించాలి. మనం ఆదరిస్తేనే కదండి వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, ఇది చేయాలి, ఆ నృత్యం నేర్చుకోవాలి అని ముఖ్యంగా వారి పేరెంట్స్ ప్రోత్సహించాలి పిల్లల్ని. చివరిగా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఆధునికత వైపు అడుగులు వేయటం తప్పు కాదు, కానీ మన మూలాలను మర్చిపోవటం తప్పు. చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని వేరు భూమిలోనే ఉంటుంది. అలాగే మనం ఎంత ఎదిగినా మన సంస్కృతి సాంప్రదాయాలను విడవకూడదు. మన రాబోయే తరాలకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా సరే పర్లేదు, కానీ ఒక గొప్ప సంస్కృతిని, విలువలను వారికి అందిద్దాం. భారతీయుడిగా పుట్టినందుకు మనం గర్విద్దాం. మన సంస్కృతిని మనమే కాపాడుకుందాం. మరికొన్ని విషయాలు వినే ముందుగా మరొక చిత్రగీతం విందాం.

ఇంతవరకు భారతీయ సంస్కృతి అలాగే సంప్రదాయాల పరిరక్షణ ఈ అంశం గురించి మనం ఎన్నో వివరాలను తెలుసుకున్నాం. ఇప్పుడు విందాం విద్యా ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మన దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL 2026 సంవత్సరానికి గాను నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టుల వివరాలకొస్తే లోయర్ డివిజన్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. అర్హత వచ్చేసి ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 8వ నెల 1వ తేదీ 2026 నాటికి 18 నుంచి 27 ఏండ్లు మధ్య ఉండాలి. ఎంపిక విధానం Tier 1, Tier 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తునకు ప్రారంభ తేదీ ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తునకు ప్రారంభమైనాయి. ఆన్లైన్ దరఖాస్తునకు చివరి తేదీ 10వ నెల 7వ తేదీ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14వ తేదీ 10వ నెల 2026 నుంచి 16వ తేదీ 10వ నెల వరకు దరఖాస్తునకు సవరణ తేదీలున్నాయి. మరికొన్ని విషయాలకై వెబ్సైట్ చిరునామా https://ssc.nic.in. వెబ్సైట్ చిరునామా మరోసారి https://ssc.nic.in.

పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటిబిపి ఎస్ఎస్బిలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1871 పోస్టులున్నాయి. ఖాళీల వివరాలు సిఎస్పిఎఫ్ ఎస్జిడి ఇందులో 1320 పోస్టులున్నాయి. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పురుషులకు 205 పోస్టులున్నాయి. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మహిళలకు 112 పోస్టులున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ సిఏపిఎఫ్ పురుషులకు 234 పోస్టులున్నాయి. అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి, సిఏపిఎఫ్లో ఎస్ఐ ఫైర్ పోస్టులకు సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ డిగ్రీ లేదా సంబంధిత ఇంజనీరింగ్లో 3 ఏళ్ళు డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషులు పోస్టులకు ఫిజికల్ టెస్ట్ సమయానికి ఎల్ఎంవి మోటార్ సైకిల్ కార్ లైసెన్స్ ఉండాలి. దీనికి వయస్సు వచ్చేసి 1/8/2026 నాటికి సిఏపిఎఫ్ ఎస్ఐ ఢిల్లీ పోలీస్ 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. సిఏపిఎఫ్ ఎస్ఐ ఫైర్కి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం సిబిటి రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సిఎస్టి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తునకు ప్రారంభ తేదీ 10/9/2026. ఆన్లైన్ దరఖాస్తునకు చివరి తేదీ 30/9/2026. మరిన్ని వివరాలకై వెబ్సైట్ చిరునామా https://ssc.gov.in. వెబ్సైట్ చిరునామా మరోసారి https://ssc.gov.in. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక చిత్రగీతం విందాం.

ఇంతటితో ఈరోజుటి ఇవరంజని కార్యక్రమం పూర్తయిందండి. మళ్ళీ రేపటి క్రీడావాణి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను శ్రీలత. నమస్తే.

ఈ ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి ఎన్ హనుమంతమ్మ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈ రాత్రి 7:15 ప్రసారమవుతున్న కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయోఫర్టిలైజర్ తయారీ యూనిట్ డాక్టర్ ప్రవీణ దీప్తి గారితో పరిచయ కార్యక్రమం. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ అభివృద్ది శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నూరాని గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు గారు, శ్రీ పి వెంకట చలపతి గారు. రాత్రి 9:30 తిరిగి 10:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 నాటిక ప్రసారమవుతుంది.

ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో లక్ష్మీ స్తోత్రం, అనంతరం నాట్య కలాం. 6:30 సూక్తిరత్నావళి వ్యాఖ్యాత శ్రీ పి అబ్దుల్ ఖాదర్ గారు. 7:15 కాంతిరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం 2వ భాగం అందిస్తారు ఆచార్య హేమలత గారు. అనంతరం గాంధీ మార్గం ప్రసారమవుతుంది. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రమంజరి సినిమా పాటలు. రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు, శ్రీ కె రామానుజాచార్యులు గారు. 9:30 హ్యాలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఫోన్ నంబర్లు 244197, మరొక నంబర్ 244119. 10 గంటలకు ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. మా వాట్సాప్ నంబర్ 8562244119. పదకొండు గంటలకు చిత్రసీమ సినిమా పాటలు. 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు. 12:05 తిరిగి 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గాత్ర కచేరి. మృదంగ సహకారం శ్రీ గోపవరం రామచంద్రన్ గారు, వయలిన్ సహకారం శ్రీ బి నరసింహస్వామి. 12:40 ఏకచిత్రగానం శీర్షికన భగవంత్ కేసరి చిత్రం నుంచి సినిమా పాటలు వినవచ్చు. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి బి సృజనకుమారి అందించే భట్టి విక్రమార్క బేతాళ కథలు, అనంతరం వంటావార్పు ఈ అంశాలుంటాయి. సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో క్రీడావాణి అందిస్తారు దివ్యవాణి గారు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎన్ చిన్ననానోజీ పాడిన జానపద గీతాలు. 7:15 రేపు రాత్రి పంట సీమల కార్యక్రమంలో ఆర్యా స్కీమ్ గురించి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారి ప్రసంగం. 7:45 వికసిత భారత్ ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు, ఎంజి నందన్ భట్టు గారు. 9:30 కరెంట్

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని అనంతరం రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: We are all witnessing in India, as India has become more modern, India is also becoming more rooted in its civilization, yoga. Today, all over the world, people are practicing yoga. That is the gift Modi ji has given for the global community. If you see road network, nobody beats India. One of the best road network he has built. If you see airport connectivity and also port connectivity and also digital connectivity, all these things, nobody can beat India. That is the strength.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్టంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్దులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్టంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్టంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్టంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. గతంలో రైతులకు రావాల్సిన 3

0: కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రత విప్లవానికి నాంది పలికిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ
1: స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ గా భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క స్వచ్ఛకు సంబంధించిన అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వము మున్సిపాలిటీలు పంచాయతీలు క్లీన్ చేయటమే కాదు, వాళ్లతోటే ప్రజలు కూడా భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్దికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ది, తీరప్రాంత ప్రజల అభివృద్ది, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్నరౌండ్ సమయం తగ్గడంతో తీరప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ది చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్దికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్మాలా స్కీమ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 to 2035 పీరియడ్. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.
0: విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని, వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ పేరిట సముద్ర తీర పరిశుభ్రతపై కృష్ణాజిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీరవెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ
3: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరటం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా

0: రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు.
1: ప్రవాచికా నిధి ఝాహ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా నవదిల్ల్యాం సెమికాన్ ఇండియా 2026 ఇతి కార్యక్రమస్య ఉద్ఘాటనం అకారి. సెమీకండక్టర్ క్షేత్రే చిప్ ప్రారూపణాయ 200 నవోద్యమానాం పోషణం విధీయతే ఇది కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవ ప్రావోచత్. మోదినః 25 లోక సేవా వ్రత పూర్తి అవసరే భాజపేతి దళస్య మాసాత్మకం రాష్ట్రవ్యాపి సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. పీఎం విశ్వకర్మా యోజనాయాః అద్య వర్షత్రయాత్మకం ఆనుపూర్విక కార్యకాలం పూర్ణతాంగతం. భారతేన పాకిస్తానే ఆతంకీ సంరక్షణం విగోపితం. అపి చ క్రీడా వార్తాసు. క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయం భారతం అఫ్ఘానిస్తాన్ దళేన సహ యోత్స్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాః యశోభూమి పరిసరే 2026 సెమికాన్ ఇండియా ఇత్యాఖ్యస్య త్రిదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటనం అకరోత్. త్రిదివసీయం సమ్మేళనమిదం భారతే సహకారస్య నివేశస్య నవాచారస్య ప్రతిభా వికాసస్య చ సంవర్ధనాయ కేంద్రితమస్తి. అత్రావసరే భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ భారతస్య అర్ధచాలక పారిస్థితికీ తంత్రం తీవ్రగత్యా ప్రసరతి యచ్చ నవాచారాయ నివేశాయ వికాసాయ చ నూతనాన్ అవసరాన్ ఉద్ఘాటయతి.
2: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఇకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీకండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
1: శ్రీమోదీ న్యరూపయత్ యత్ ఏకత్ర భారతస్య అర్థవ్యవస్థా సంవర్ధతే అపరత్ర చ భారతమాలక్ష్య వైశ్విక విశ్వాసోపి దృఢీభవతి. తేన ప్రతిపాదితం యత్ సమహ్వాన్ పూర్ణాయాం వైశ్విక పరిస్థితౌ అపి భారతేన 7.8% వృద్ధిమానాంకః పంజీకృతః. అస్మిన్నేవ కాలే జాపాన దేశస్య ఋణ మూల్యాంకన సంస్థయా భారతస్య సార్వభౌమ ఋణ శ్రేణి సమున్నయిత. ప్రధానమంత్రి ప్రావోచద్ యత్ దేశస్య ప్రత్యేకం అపి నాగరికః వికసిత భారతస్య నిర్మాణాయ సంకల్పబద్ధతయా కార్యం కరోతి.
2: భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయీ ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయీ హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
1: అవసరె అస్మిన్ కేంద్రీయ ఇలెక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవోచత్ యత్ క్షేత్రే అస్మిన్ ఆధారశిలా స్థాపితా అస్తి అగ్రే చ సెమికాన్ 2.0 ఇది యోజనాయాః మాధ్యమేన ఉద్యోగ నిర్మాణం భవిష్యతి. యా షట్సు ప్రముఖ స్తంభేషు ఆధారితా అస్తి. ఏతేషు స్తంభేషు అర్ధచాలక అభికల్పనా యంత్రాణి స్మృతి ఘటకాః సిలికాన్ తత్వం మిశ్రిత తార్కిక నిర్మాణ ఘటకాః అనుసంధాన వికాసశ్చ అంతర్భవంతి. ప్రధానమంత్రిణా విజ్ఞాపితం యత్ సర్వకారేణ భారతే అర్ధచాలక ఆవశ్యకతానాం సంపూర్ణ క్షేత్రే చిప్ అభికల్పనాయై న్యూనాతిన్యూనం 200 నూతన ఉద్యమాన్ సంస్థాశ్చ సముపకర్తుం లక్ష్యం నిర్ధారితం. అత్రావధేయం యత్ భారతస్య అభికల్పనా సామర్థ్యం విశ్వవిశ్రుతమస్తి अतः सेमी

0: ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి.
1: వ్యవసాయ సూచనలు. తీగజాతి కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జులై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేరు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున తైలం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ, అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల

వద్ద మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సీసీసీ 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా పురుగుల గురించి మనం చూసుకున్నట్లయితే గుమ్మడి పెంకు పురుగులు, వీటి పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకులను పూలను కొరికి తింటూ ఉంటాయి. ఇవి తీవ్రదశగా ఉన్నప్పుడు ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగుచేస్తాయి. దీని నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పొట్ల ఆకుపురుగు గురించి మనం చూసినట్లయితే దీని గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో అలాగే పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్సిఫాస్ 2 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి దీనిలో ఏదో ఒక మందును పూతకు ముందు దశలో చల్లుకోవాలి. తర్వాత పండు ఈగ గురించి మనం గమనించుకున్నట్లయితే పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూతా పిందెల్లోనికి చేరి కాయలను తిని పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతా పిందె దశలో మలాథియాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. 100 మిల్లీలీటరు మలాథియాన్ దాంతోపాటుగా 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీటి కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఒక విషపు ఎరగా పనిచేస్తుంది. ఎకరాకు 2 పండుయ్యగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. తర్వాత తెగుళ్ల విషయం మనం గమనించుకున్నట్లయితే ముందుగా బూజు తెగులు. ఈ తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో పంటను ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకులపై భాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజిబ్ దాంతోపాటు మెటాలాక్సిల్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి లేదా డైమితోమార్ఫ్ దాంతోపాటు మాంకోజిబ్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత బూడిద తెగులు గురించి మనం గమనించినట్లయితే ఇవి ఆకు పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడే తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటరు ట్రైడ్మార్ఫ్ లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత ప్యూజేరియం వేరుకుళ్ళ తెగులు గురించి చూసుకున్నట్లయితే దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి, ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిసేలా 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పోయాలి. ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడిని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేపపిండి 250 కిలోలు ఎకరాకు వేసుకుని కలియదున్నట్లయితే ఈ యొక్క కుళ్ళు పంటను ఆశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.
పంట వేసిన తర్వాత ట్రైకోడ్

0: డర్మావిరిడి కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర వేసుకోవాలి. తర్వాత వెర్రి తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు ఆకుల ఇన్నుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోయి పూతాపిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు చొప్పున డైమిటోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తర్వాత పక్షికన్ను తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగుల వల్ల పంట ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. ఇవి పిండి దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం దాంతోపాటుగా మాంకోజిబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని 10 రోజులకొకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే తీగజాతి కూరగాయలను తెగుళ్ల నుండి పురుగుల నుండి కాపాడుకుని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7 గంటలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. ఇందులో వాణిజ్య సరళిలో బయో ఫర్టిలైజర్ తయారీ ఈ అంశం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. ఈరోజు రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి గారు.

రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమవుతున్న కాంతిరేఖలు కార్యక్రమంలో భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం 2వ భాగం అందిస్తారు ఆచార్య హేమలత గారు. ఇప్పుడు ఒక ప్రకటన వినండి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెప్టెంబర్ 21 కడప నగరంలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తారు. ఐటీఐలో వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణత పొంది అర్హత ఉన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు 10 నుంచి 12,000 రూపాయల వేతనం అందిస్తారు. మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని వారికి కావాల్సిన ట్రేడ్ విద్యార్థులను ఎన్నిక చేసుకుంటారు. ఇంకా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటీఐ

రేపుదయం 9 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు.

0: కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ రెండవ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసి దర్మన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటివరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై జబ్ చిప్ డిజైన్ పూరా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా

0: इस सेकंड फेज का 13.5 बिलियन डॉलर तक का हमने तय किया है।
1: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది.

లో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే మూడు కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వెంటనే వింటారు.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్ ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్. ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం.
3: డాక్టర్ ప్రవీణ దీప్తి గారు నమస్కారం. మేడం.
4: నమస్కారం సార్.
3: మేడం, మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మేడం, మేము విన్నాం మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగిలో శాస్త్రవేత్తగా వర్క్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు వ్యాపార సరళిలో జీవన ఎరువుల తయారీ బయోఫర్టిలైజర్ యూనిట్ పెట్టి మీరు వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నారు అగ్రిప్రెన్యూర్షిప్ లో. ఈ నేపథ్యంలో మనం శ్రోతలకి వివరించే ప్రయత్నం చేద్దాము. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి,

0: వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది రైతు సోదరులకి? ఇది వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేసుకోవడానికి ఎటువంటి వనరులు కావాలి, ఎంత లాభాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ వివరాలు మేడం ముందుగా చెప్పండి. జీవన ఎరువులు అంటే ఏమిటి?
1: ఈ జీవన ఎరువులు అంటే మేలు చేసే సూక్ష్మ జీవులు కలిగిన ప్రోడక్ట్స్. మనం భూమిలో వేసినప్పుడు న్యూట్రియెంట్ మొబిలైజేషన్ గాని, చీడపీడల నివారణ గాని, ఈల్డ్ పెరగడం గాని, ఇట్లాంటి లాభాలు మనకి ఉంటాయి. ఇవే కాకుండా కీపింగ్ క్వాలిటీ పెరగడము, పోత పిందె పెరగడము, ఇట్లాంటి మనకి మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి సార్. అయితే ఇవి మనకి రసాయన ఎరువులతో సమానం అని చెప్పలేము. వీటి ప్రాధాన్యత ఈ కాలంలో చాలా పెరుగుతుందండి, రైతులు చాలా మట్టుకు అవేర్నెస్ పెంచుకుంటున్నారు.
0: జీవన ఎరువులు రసాయనిక ఎరువులకి పూర్తిగా ప్రత్యామ్నాయమా?
1: అస్సలు కాదండి, ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏంటంటే, భూమిలో మొక్కకి అందకుండా మిగిలిపోయిన పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్కకు అందించడానికి సహాయపడతాయి అన్నమాట.
0: కాని పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత ఏమిటి? జీవన ఎరువుల ప్రాధాన్యత ఎందుకు పెరుగుతోంది?
1: జీవన ఎరువులు వాడకం అనేది 30-40 సంవత్సరాల నుంచి ఉందండి, ఈ రోజు కొత్తగా వచ్చిన అంశం కాదు. ఉన్నప్పటికీ కూడా ఇదివరకు కాలంలో 50 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసేటప్పుడు విరివిగా పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడేవారు. కానీ ఇప్పటి కాలంలో రకరకాల కారణాలు మన అందుబాటులో లేకపోవటము, అంటే రీజన్స్ వల్ల విరివిగా సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది. అట్లా తగ్గిపోవటం వల్ల మనకి మైక్రోబిల్ లోడ్ భూమిలో అనేది తగ్గిపోయి సాయిల్ హెల్త్ అనేది హ్యాంపర్ అవుతుంది సార్. ఎప్పుడైతే సాయిల్ హెల్త్ హ్యాంపర్ అయ్యి ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుందో మైక్రోబిల్ లోడ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. భూమిలో ఉన్న సారాన్ని 60% ఓన్లీ మైక్రోబ్స్ ద్వారానే మొక్క తీసుకుంటుందండి. సో మిగిలింది ఇంకా హైడ్రాలసిస్, కెమికల్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ అనే పద్ధతుల ద్వారా వెళ్తాయి.
0: మేడం కొన్ని ముఖ్యమైన జీవన ఎరువులు చెప్పండి మేడం, అవి ఎలా పనిచేస్తాయి?
1: ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న జీవన ఎరువులు అంటే నత్రజని స్థాపన జీవన ఎరువులు, లైక్ అజిటోబాక్టర్ అజోస్పైరలం అంటారు. ఇవి గాలిలో ఉన్న నత్రజనిని ఫిక్స్ చేసి మొక్కలకి నత్రజని అందిస్తాయండి. ఇవి పల్సెస్ కాకుండా, అంటే అబరాలు కాకుండా వేరే క్రాప్స్ కి పనిచేస్తాయి. పల్సెస్ లో రైజోబియం అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా పొటాషియం మొబిలైజరు, ఫాస్ఫరస్ సాల్యుబిలైజరు, వ్యామ్, వాస్క్యులర్ అర్బిస్కులర్ మైక్రోరైజా అంటారు, వ్యామ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఇప్పుడు. ఇంకా జింక్ సాల్యుబిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా బయో పెస్టిసైడ్స్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, అది ట్రైకోడర్మా అని, సూడోమోనాస్ అవన్నీ అందులోకి వస్తాయి. చీడపీడలు తట్టుకోవడానికి, ఫ్లవరింగ్ వాటికి ఇంప్రూవ్ అవడానికి, రూట్ గ్రోత్ కి, ఏ మైక్రోబ్ తీసుకున్నా కూడా మనకి అది చేసే మెయిన్ పనే కాకుండా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి సార్.
0: ఎలా పనిచేస్తాయి మేడం?
1: గాలిలో వాయు రూపంలో ఉంటుంది నత్రజని, దాన్ని మనకి ఇవి నైట్రేట్ రూపంలోకి మార్చి అందిస్తాయి. అప్పుడు మనం యూరియా వేయడం తగ్గించవచ్చు, రసాయన నత్రజని ఎరువులు వేయడం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫాస్ఫేట్ రకరకాల స్థితుల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది భూమిలో, మొక్క తీసుకునే పరిస్థితుల్లో ఉండదు, మొక్క అబ్జర్బ్ చేసుకోలేదు వేర్లు. ఈ ఫాస్ఫరస్ మొబిలైజర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబిలైజర్ అనేది మనం వేసినప్పుడు దాన్ని మొక్క అబ్జర్బ్ చేసుకునే స్థితిలోనే దాన్ని మార్చగలుగుతుంది. సో మొక్కకి అవైలబుల్ ఫామ్ లోకి తీసుకొస్తాయి.
0: మరి వాటికి ఏంటి మేడం, ఆ సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయి?
1: ఆర్గానిక్ కార్బన్, వాటికి సరిపడా గ్రోత్ కి సంబంధించిన న్యూట్రియెంట్స్ భూమిలో ఉంటాయి. ఎప్పుడండి, మనము యాంపుల్ గా సేంద్రియ ఎరువులు వేసినప్పుడు. సో సేంద్రియ ఎరువు వేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆటోమేటిక్ గా మేలు చేసే సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి సార్.
0: మేడం అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, వాణిజ్య సరళిలో మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బయోఫర్టిలైజర్స్ యూనిట్ కి ఉత్పత్తికి ఏ మౌలిక సదుపాయాలు కావాలి, రా మెటీరియల్ ఏమేమి అవసరం అవుతాయి, మీరు ఎలా మొదలు పెట్టారు?
1: ఇది మనము కమర్షియల్ గా వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయాలంటే సార్, ఈ సదుపాయాలు అనే దానికన్నా కూడా ముందు ఏం ప్రొడక్ట్ చేయబోతున్నాము, దానికి ఏం స్ట్రెయిన్స్ కావాలి, మనం ఏ మార్కెట్ చేయబోతున్నాము, ఎంత కెపాసిటీ పెట్టబోతున్నాం, ఇవన్నీ బేస్ చేసుకుని ఒక డిపిఆర్ తయారు చేసుకోవాలి సార్. డిపిఆర్ తయారైన తర్వాత మనకి మెయిన్ గా కావాల్సినవి ఏంటంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ. మన మదర్ కల్చర్ తయారు చేసుకోవడానికి ల్యాబ్ కావాలి సార్. ల్యాబ్ లో కెమికల్స్, గ్లాస్ వేరు. ఇటు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాటికి మిక్సర్స్, ఫిల్లింగ్ ఎక్విప్మెంట్, ఫిల్లింగ్ అయిన తర్వాత వాటి ప్యాకింగ్ బాటిల్స్ గానీ, కవర్స్ గానీ, వాటికి లేబుల్స్, ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్, కాటన్స్, ఇవన్నీ అవసరం పడతాయి సార్. ఇంకా ఇన్పుట్స్ తయారు చేయడం కావాల్సిన ఇన్పుట్స్ దేర్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ చాలా రకరకాల, ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క రకం ఉంటాయి సార్.
0: అయితే మేడం ఇది కొంత రీసెర్చ్ కైండ్ ఆఫ్ ఇది కదా, కొంత శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం. మరి దానికి మనకు ఎవరైనా శాస్త్రవేత్తలు అట్లా రిక్వైర్ చేసుకోవాలనా, లేదంటే సొంతంగా చేసుకునే అవకాశం ఉందా?
1: దీనికి కంపల్సరీ ఈ మైక్రోబిల్ ని ఫెర్మెంట్ చేయగలిగిన, కల్చర్ చేసి ప్యూరిఫై చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ, ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇట్ ఈస్ యాజ్ పర్ రెగ్యులేటరీ రూల్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు రెస్పాన్స్

0: పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ తగిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి విల్ గెట్ లైసెన్సింగ్.
1: ఇది చాలా ఇంపార్టెంట్.
0: లైసెన్సింగ్ సార్, ఇప్పుడు మైక్రోబయాలజీ గానీ సోలబ్ బయోకెమిస్ట్రీ గానీ ఈ కల్చరింగ్ వర్క్
1: పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మనకు ఖచ్చితంగా అవసరం. ఇందులో మేడం అయితే ఈ మదర్ కల్చర్ మొదలు పెట్టినప్పటి నుంచి కమర్షియల్ ప్రోడక్ట్ తీసుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
0: మదర్ కల్చర్ తయారీకి మనకి ల్యాబ్ అవసరం పడుతుంది సార్. మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ అంతా మనకి అవసరం పడతాయి దాన్ని గ్రో చేయడానికి అవన్నీ. దానికన్నా ముందు కూడా మనం ఒక మంచి స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశము. మనం ఏ ప్రాంతంలో ప్రమోట్ చేయబోతున్నాం కల్చర్ ని, ఆ ప్రొడక్ట్ ని, ఆ ప్రాంతానికి తగిన సూటబుల్ అయిన ఏ సాయిల్ కి, ఏ ప్రాంతం, వాటికి సూటబుల్ స్ట్రెయిన్ సెలెక్ట్ చేసుకుని మదర్ కల్చర్ ని ల్యాబ్ లో తయారు చేస్తాం. ల్యాబ్ లో కోనికల్ ఫ్లాస్క్ లో చేస్తాము. కోనికల్ ఫ్లాస్క్ నుంచి ల్యాబ్ లో ఫెర్మెంట్ ఉంటుంది సార్, చిన్న ఫెర్మెంటర్స్ ఉంటాయి, 50 లీటర్స్, 70 లీటర్స్, 20 లీటర్స్ ఉంటాయి. దాంట్లో మదర్ కల్చర్ ని మనం స్కేల్ అప్ చేస్తాం. ఎందుకంటే మనం 1000-2000 లీటర్ల ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్స్ లో వెయ్యాలంటే మినిమం 10-12% మదర్ కల్చర్ వాడాల్సి ఉంటుంది. ఒక 1000 లీటర్ల దాంట్లో మనం 10-12% మదర్ కల్చర్ వేయాలంటే మనకు 100-120 లీటర్ల మదర్ కల్చర్ కావాలి. ఫ్లాస్క్ లో మనం అంత తయారు చేయలేము. కాబట్టి ఇక్కడ మనకు పోర్టబుల్ గా ఒక 50 లీటర్లతో 20-30 లీటర్లతో ఒక మదర్ కల్చర్ చేసుకోవడానికి ఒక ఫెర్మెంటర్ ల్యాబ్ గ్రేడ్ కావాలండి. సో దాంట్లో మనము మదర్ కల్చర్ తయారు చేసుకుని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్ లో మనము బ్యాచ్ వేసుకుని కల్చర్ ని బట్టి 2 రోజుల నుంచి 7 డేస్ పడుతుంది సార్ కల్చర్ రెడీ అవడానికి. బ్యాక్టీరియా అయితే 2 డేస్లో అయిపోతుంది, ఫంగస్ అయితే 5-6 డేస్ పడుతుంది. ఆఫ్టర్ దట్ మనం లిక్విడ్ ఫార్ములేషన్, పౌడర్ ఫార్ములేషన్ మన అవసరాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి
1: డిమాండ్
0: చేసుకోవచ్చు సార్. దాంట్లో ఫిల్లర్ యాడ్ చేస్తాము, ఫిల్లర్ యాడ్ చేసి షేడ్ లో డ్రై చేసి ప్యాకింగ్ చేస్తాం.
1: ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మేడం?
0: టెక్నికల్ గా మాట్లాడితే మాత్రం కంటామినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది సార్. టెక్నిక్ సరిగా లేకపోయినా, చేసే వాళ్ళకి అవగాహన లేకపోయినా ఈజీగా, ఎందుకంటే మైక్రోబ్స్ ఆర్ ఎవ్రీవేర్, మైక్రోబ్స్ ఆర్ ఓమ్ని ప్రెజెంట్ లైక్ గాడ్. సో అది కంటామినేషన్ వచ్చేస్తే మనం మళ్ళీ దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి 3-4 నెలల టైం పడుతుంది అండి ల్యాబ్ లో. సో అది టెక్నికల్ గా ఒక మెయిన్ ఇది.
1: మనకు మెయిన్ రా మెటీరియల్ ఏంటి మేడం దీనికి? మీరు స్ట్రెయిన్ అన్నారు,
0: కల్చర్ కలెక్షన్స్ ఉంటాయి సార్. చండీగఢ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఢిల్లీలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది, పూణేలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది. సో అక్కడ నుంచి మనము టైప్ స్ట్రెయిన్స్ తెప్పించుకోవచ్చు, లేదా మనకు చేతనైతే మన సొంత స్ట్రెయిన్స్ మనమే మన ల్యాబ్ లో ఐసోలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడే స్ట్రెయిన్స్ అన్ని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేటివ్ సాయిల్స్ నుంచి తీసుకున్న స్ట్రెయిన్స్, ఎందుకంటే ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఐసోలేట్ చేసుకోగలిగాను, చేసుకుని ఐడెంటిఫై చేసి అవి వాడుతాను.
1: అయితే ఈ జీవన ఎరువుల ఈ వ్యాపారం వాణిజ్య సరిలో చేయాలంటే మన దగ్గర అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ మనం మాట్లాడుకునేటప్పుడే గమనించాం, దీనికి ఫస్ట్ టెక్నికల్ నోహో తెలియాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ లో ప్రొక్యూర్, ఇలాంటి లిమిటేషన్స్ అలాగే వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: వ్యాపార అవకాశాలు అంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వచ్చాయి, మ్యానుఫాక్చరర్స్ చాలా మంది వచ్చారు, కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఒక మంచి ప్రోడక్ట్, ఇప్పుడు రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ పంటలు ఏ పంటలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ పంటకి ఏమి సొల్యూషన్స్, ఏ ప్రోడక్ట్ కావాలి, మార్కెట్లో ఏమున్నాయి, అది ఎలా పనిచేస్తుంది, సో అది సరిగా ఉందో లేదో, మనది దానికన్నా బెటర్ గా మనం ప్రోడక్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ ఒక యూనిక్నెస్ ఉండాలి, రెండోది అన్ని పరిస్థితుల్లోనూ బాగా పనిచేసే విధంగా మనం టు ద మాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేసుకోవాలి సార్. అట్లా మనం ఒక ప్రోడక్ట్ ని తీసుకురాగలిగితే, క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఆబ్వియస్లీ కొంచెం టైం పట్టినా కూడా ముందుకు తీసుకెళ్లదు సార్. నేను ప్రొడక్షన్ మొదలు పెట్టిన స్టార్టింగ్ లో కన్నా ఇప్పుడు 500-600 రెట్లు పెరిగారండి రైతులు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయని వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయోస్ చాలా ఇదిగా రికమెండ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కడ దొరికితే వెతుక్కుంటూ వస్తారండి రైతులు ఒక మంచి ప్రోడక్ట్ కోసం.
1: సో మార్కెట్ లో డిమాండ్ ఉంది, అవకాశాలు
0: ఉంది, డిమాండ్ అయితే చాలా ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి ఎంకరేజ్ చేస్తున్నాయి. అదొకటే కాకుండా కంపెనీలు పెరిగాయి, ప్రోడక్ట్స్ పెరిగాయి, సోషల్ మీడియాతో ప్రచారం అవుతుంది, రైతులు కూడా అవేర్నెస్ పెంచుకుంటున్నారు, కాబట్టి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనము కష్టపడి ఒక
1: ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ
0: చేసుకోవచ్చు, ఫ్యూచర్ లో కంపల్సరీ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది సార్.
1: మేడం దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగా, మీరు ఎలా ఇచ్చేసారు, అలాగే సబ్సిడీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: సబ్సిడీ అవకాశాలు అంటే మనకి వాణిజ్య బ్యాంకులు, నాబార్డు, హార్టికల్చర్ బోర్డు లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని రకాల లోన్స్ అవి ఉన్నాయి సార్. సబ్సిడీ దొరుకుతుంది, కొన్ని లోన్స్ లో సబ్సిడీ దొరకకపోయినా మనకి బ్యాంక్ లోన్స్ అనేవి దొరుకుతాయి సార్.
1: ఒక రకమైనటువంటి యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే

0: ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఎంత ఇచ్చేశారు?
1: ఒక 500 టన్నులు కెపాసిటీ ఇది మనం పెట్టుకోవాలంటే ఒక 3 కోట్లు పెట్టుబడి అవుతుంది సార్.
0: సుమారు
1: కొంచెం తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకు

0: అగ్రికల్చర్ ల్యాబు పెట్టుకోకూడదు, ఓన్లీ ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ వరకు పెట్టుకుని ప్యాకింగ్ చేసుకోవాలి.
1: అంటే ఎందుకు అడిగానంటే మేడం, ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో చేయలేక స్మాల్ స్కేల్ ఒక 50 lakhs 25 lakhs వైపు ఇన్వెస్ట్మెంట్ తో ఒక స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకోవడానికి అవుతుందా అని.
0: అవుతుంది సార్, ఎప్పుడంటే ఇప్పుడే ఇలాగే మదర్ కల్చర్ నాలాంటి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, చేసుకుని
1: మెయిన్ కల్చర్
0: మాస్ మల్టిప్లికేషన్ వాళ్ళు చేసుకుని ప్యాకింగ్ చేసుకోవచ్చు.
1: దీనికి రెగ్యులేటరీ బాడీస్ ఏ ఉన్నాయి, అలాగే దీనికి లైసెన్సింగ్ ఉంటుందా, ఎవరిస్తారు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే ఎవరి దగ్గర మనం సంప్రదించాలి, ఆ వివరాలు చెప్పండి.
0: సార్, ఈ జీవన ఎరువులు మనము ఉత్పత్తి మొదలు పెట్టాలంటే రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ గానే ఉంటాయి సార్. మనకి స్టేట్ గవర్నమెంట్ లోని ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. దీనికి ఫామ్ A2 అంటారు సార్, బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కి ఇచ్చే లైసెన్స్ ని ఫామ్ A2 అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఏంటంటే గవర్నమెంట్ వారు ఎజైల్ అని ఒక యాప్ డెవలప్ చేశారు. మనము అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా, రెన్యువల్ చేయాలన్నా ఎజైల్ యాప్ ద్వారా. ఆ యాప్ చాలా బాగుంది సార్, చాలా కన్వీనియంట్ గా ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో మనం నెల నెల మనము రిపోర్ట్ సబ్మిట్ చేయటము అన్ని కూడా ఆ యాప్ లోనే జరుగుతాయి. ఈ మన ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయాలి సార్, ఫామ్ ఎం అని, ఫామ్ ఎన్ అని, మన ప్రొడక్షన్ సంబంధించిన ప్రొడక్షన్ ఇన్పుట్స్ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఆ మొత్తం ఒక 4-5 రిజిస్టర్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. మధ్య మధ్యలో డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్షన్ కి వస్తారు, శాంపిల్స్ అవి తీస్తారు, ఆ ప్రొసీజర్ కూడా ఉంటుందండి. మనకి ఏదైతే బయో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985 ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో, క్వాలిటీ పారామీటర్స్ ఇచ్చారో, వాటిని మీట్ అవ్వాలి మన ప్రొడక్ట్. వాటిని మీట్ అవ్వకపోతే సో మన శాంపిల్ ఫెయిల్ అవుతుంది, ఆ బ్యాచ్ ని వాళ్ళు వచ్చి రద్దు చేస్తారు. 6 మంత్స్ కి ఒకసారి కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తీస్తారు, ల్యాబ్ కి వచ్చి అన్ని ఎక్విప్మెంట్ పనిచేస్తున్నాయా లేదా అని చూస్తారు.
1: మేడం, ఇది వ్యాపారవేత్త సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైతు వైపు నుంచి వస్తే కొనుక్కునేటప్పుడు రైస్ హోల్డర్లు ఎలాంటివి చూస్ చేసుకుని కొనుక్కోవాలి, అవి వారికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏది నాణ్యమైంది, ఎలా తెలుసుకోవాలి?
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ప్రొడక్ట్, లోపల ఉన్నది మన కళ్ళకు కనబడదు కాబట్టి అంత తేలిగ్గా ఇది మంచిది ఇది చెడ్డది అని మనం చెప్పేయలేము. కరెక్ట్ గా తెలవాలంటే ల్యాబ్ టెస్టింగ్ సార్. అదర్వైజ్ మనము చూసుకుంటే వాడినప్పుడు మనకి పనిచేయటం అనేది ఒకటి, లేబుల్ వాళ్ళు లేబుల్ స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారు. బయో అని రాసుండగానే జీవన ఎరువు కాదు ఇప్పుడు ఈ కాలంలో సార్. బ్యాచ్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఇచ్చారా అనేది చూసుకుంటే కొంతవరకు ఆ లేబుల్ స్పెసిఫికేషన్ బట్టి కంపెనీ యొక్క సిన్సియారిటీ కూడా మనకి. అంటే లేబుల్ మీద ఏమేమి పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, కంపెనీ నేము, బ్రాండ్ నేము, దాంట్లో ఉన్న టెక్నికల్ నేము. దీంట్లో మనకి FCO గైడ్ లైన్స్ లో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ద్వారా ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ కి, అవన్నీ మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి సార్. చేయాలి దాని ఎక్స్పైరీ డేట్, మన లైసెన్స్ నెంబర్, బ్యాచ్ నెంబర్ అన్ని.
1: రైస్ సోదరులు కొంత జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం ఇందులో.
0: ఈ డీటెయిల్స్ చూసుకోవాలి సార్, లేదా ఆల్రెడీ తెలిసిన సోర్సెస్ నుంచి, నమ్మకమైన సోర్సెస్ నుంచి తీసుకోవడం.
1: మేడం, మరి ప్రభుత్వ సంస్థలు ఏమైనా జీవన ఎరువులు ప్రొడ్యూస్ చేస్తున్నాయా మేడం?
0: ఉన్నాయి సార్, హార్టికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి,
1: అక్కడ
0: కూడా తీసుకోవచ్చు సార్.
1: డాక్టర్ దీప్తి గారు, చివరిగా మేడం మీ అనుభవం నుంచి చెప్పండి, ఇందులో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి, అంటే ప్రతిదీ మనం మొదలు పెట్టగానే సక్సెస్ అయిపోదు, మీరు ఎటువంటి కష్ట నష్టాలు చూశారు, వాటిని ఎలా దాటుకుని ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఒకసారి మీ అనుభవం నుంచి చెప్తే.
0: మెయిన్ గా ఏంటంటే సార్, ప్రోడక్ట్ ఫైనలైజేషన్. ఇప్పుడు మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి మనం క్యాబే ప్రొడక్ట్ చేయలేము. మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ ఉండే కొలది రిఫైన్మెంట్ అవుతా ఉంటాయి సార్. వెన్ ప్రోడక్ట్స్ గెట్స్ రిఫైన్ అయిన తర్వాత మనకి అది ఫ్రీగా వెళ్తా ఉంటుంది, దాన్ని మనం కరెక్షన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కంటామినేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సో అదొకటి ప్రోడక్ట్ ఫైనలైజ్ చేసుకోవటం. ఒకటి పబ్లిసిటీ, ప్రాపర్గా పబ్లిసిటీ, క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా, ఇది ఇందాక నేను చెప్పినట్టు సార్, నేను ఇప్పటికి బయో ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 5th ఇయర్ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది సార్ రైతుల్లో కానీ యూసేజ్ లో కానీ ప్రొడక్షన్ కెపాసిటీ. మాకు ఫ్లోటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఏంటంటే మనకి కష్ట నష్టాలు వస్తాయి సార్, ఒక్కొక్కసారి బ్యాచ్లు ఫెయిల్ అయిపోతాయి, 1000 లీటర్లు వేస్తాము కంటామినేషన్ వచ్చేస్తుంది. సో అట్లాగే ఇచ్చేసింది మేము ఊరికి డిస్కార్డ్ చేసినవి కూడా ఉంటాయి సార్. బీయింగ్ ఏ సైంటిస్ట్ ఆల్సో వి గెట్ సచ్ బ్యాచ్ ఫెయిల్యూర్స్. అది ఇంకా మనకి ఎక్స్పోజర్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే అట్లాంటి

0: ఇంకా చాలా వస్తాయి,
1: అవకాశం ఉంది.
0: కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడతా ఉండాలి సార్, పెడతా ఉంటే కంపల్సరీ రైతులకి మంచి బయో ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంది, కంపల్సరీ ఉంది సార్ రైతులకి ఉంది. అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ కోసం వెతుకుంటున్నారు, సో సిన్సియర్ గా చేసే వాళ్ళకి, మంచి నాణ్యత గల ప్రొడక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళకి బయో ఫెర్టిలైజర్స్ సెక్టర్ లో మంచి ఫ్యూచర్ ఉంది సార్.
1: లైసెన్సింగ్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేడం? ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందా?
0: ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక లేదండి,
1: లేదు.
0: ఇంతకుముందు యాప్ లేనప్పుడు మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం టైం పట్టేది, ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక మాక్సిమం 30-45 డేస్ లో వచ్చేస్తుంది.
1: మేడం మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ కి ఎంత లాభాలు తీసుకోవచ్చు? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మా శ్రోతలకు ఒకసారి చెప్పండి.
0: మనం మార్కెట్ వెతుక్కోవడంలో ఉంటుంది సార్, మనకి ఎవరికైనా బల్క్ బయర్స్ దొరికితే మనకి 1-2 ఇయర్స్ లోపలనే మనకి వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తాము. లేదు, ఇప్పుడు నా ప్రైసెస్ చాలా కంపిటెంట్ గా ఉంటాయి సార్, రైతులకు డైరెక్ట్ గా ఇస్తాను కాబట్టి 25-30% మార్జినే ఉంటది. సో అట్లా మనం తక్కువ రేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు
1: ఇట్
0: టేక్స్ టైమ్, మార్కెటింగ్ బాగా చేసుకుని కొంచెం డీలర్స్ పెట్టుకుని అట్లా పెట్టుకుంటే త్వరగా మనం బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వచ్చు సార్.
1: మీ దగ్గర ఎంగేజ్ చేసుకున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారా మేడం చూసుకోవడానికి?
0: ఉన్నారండి, టెక్నికల్ గా ల్యాబ్ లో వర్క్ చేయడానికి ఉన్నారు, మాన్యువల్ ల్యాబర్, మామూలు డైలీ బేసిస్.
1: మెషినరీ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు మేడం? దీనికి కావాల్సినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి?
0: ఈ మెషినరీ మనము డైరెక్ట్ గా మనము ఫస్ట్ హ్యాండ్ వి బ్రాండెడ్ వి కొంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సార్, కాబట్టి ఐ ఫ్యాబ్రికేటెడ్ మోస్ట్ ఆఫ్ ది మెషినరీస్ అండ్ మై సెల్ఫ్. విజయవాడలోని ఆటో నగర్ లోని ఫెర్మెంటర్స్, బ్లెండర్స్ అన్ని ఇక్కడ తయారు చేయించుకున్నాము. మన దగ్గర డబ్బులు లేకపోతే బ్రెయిన్ వాడాలి సార్.
1: కొత్తగా ఇందులోకి వచ్చే వాళ్ళు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి,
0: ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ నేను ఇస్తాను, డిపిఆర్ కావాలని ప్రిపేర్ చేసి ఇస్తాను.
1: అలా ఎవరైనా మహిళలు మీ దగ్గరికి?
0: చాలా మంది వస్తారండి ఇట్లా ఇది పెట్టాలనుకుంటున్నాం అండి. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మేము మెడిసినల్ మష్రూమ్స్ కూడా చేస్తాం, ఈ ప్రోబయాటిక్స్, అక్వా ప్రోబయాటిక్స్ అవి కూడా చేస్తాము. ఈ రకరకాల వాటికి సంబంధించి గైడెన్స్ కోసం వస్తారు, కొంతమందికి మామూలు ఓరల్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాము, కొంతమంది డిపిఆర్స్ తీసుకుంటారు.
1: ధన్యవాదాలు అండి డాక్టర్ ప్రవీణ దీప్తి గారు.
0: ధన్యవాదాలు సార్,
1: ఈరోజు మా స్టూడియోస్ కు వచ్చి మా కిసానవాణి శ్రోతలతో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఈ జీవన ఎరువుల్ని వ్యాపారశాలల్లో ఏ విధంగా తయారు చేసి ఒక ఉపాధి మార్గంగా చేసుకోవచ్చు, వాణిజ్య సరళుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే రైతు సోదరులకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క వినియోగం కాసేన తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అవకాశాలు రెండు వైపులా ఉన్నాయి, వినియోగదారులైనటువంటి రైతు సోదరులకి, అలాగే వాణిజ్య సరళ చేసుకునేదానికి మహిళలకి, యువతకి కూడా మంచి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సార్.
2: వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైంది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంట పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తోంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు, తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య, సాళ్లలో, మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. కొమ్మలు, పిలకలు తక్కువగా రావడం, ఉండవలసిన గింజలు, కాయలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోవడం, నీరు, వెలుతురు, పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యం కాక దిగుబడి తగ్గిపోతుంది. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏంటి?
3: ఇంతకు ముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహా అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి, దీనిలో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్లకు కూడా వంటలు పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్లకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వ సారి అన్నమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ, హమారి జిమ్మెదారి,

0: అంటే
1: హమారీ అంగన్వాడీ
0: హమారీ జిమ్మేదారీ
1: హమారీ జిమ్మేదారీ
0: అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
1: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
0: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకు సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్లి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాణి గారు, అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి 2 ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతి వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్ గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి. అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి. అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృత్తులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకి కూడా. సో ఇది ఉండాలి. అలాగే విటమిన్లు, అలాగే మినరల్స్, మనం కూరగాయలు ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారి జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తా ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. కరెక్ట్ గా స్కూల్లో పిల్లలు సిమ్లీ పెడితే 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈ రోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో 1 పావువంతు అన్నం ఉంటే మిగతా 1/2 వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృత్తులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్ని అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, 12 నుంచి 14-15 ఏళ్ల మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగా కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మూసపడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజ ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకు ముందు ఇక్కడే అంగన్వాడీ

0: కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు. ఇప్పుడు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు, అంటే రోజు 1 గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తాం అన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నూరాని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది. ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ గాని, కోడిగుడ్లు గాని, లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
0: ఈ మాసోత్సవాల్లో అండి, మేము మనకి రోజువారీ మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి, అంటే ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా, మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండితోనే చేసేవాళ్ళు, బియ్య పిండో, గోధుమ పిండి ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత ఎత్తు వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరేమన్నా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్ లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఈ రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద, వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈ రోజు హై స్కూల్స్ కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా, ఇంకా ఎక్కువే ఉంటారు, ఎనిమిదిగా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం, బయటికి వెళ్ళి ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుతనం, అన్ని మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి పిల్లలకి, పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటది, అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు.

0: అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. వినండి ముచ్చొప్పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషితః శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయః శ్రీవత్స సల్లాంఛనః విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్తు వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ సవశబ్దానికి సవము అంటే శబ్దము అని అర్థం. సవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్యఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే ముత్యమనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవత్యాప అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్ని కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నాడు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతున్నాడు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో ఎం దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట.

0: ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించే పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకం. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణు అణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలను తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరం ఉంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా. ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతముని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు. అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు. అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్యులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తమ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్ర రావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యపందిరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరంధాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యపందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు

భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయ దేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సృగ్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యపందరి వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే అలాంటి ఈ రాత్రివేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యపందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు, వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒకచోట చేరి వెలిగిపోతున్నాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెలను విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా ఎలా ఉందయ్యా అంటే మేఘం మీద ఆ విధంగా స్వామివారు నీలమేఘశ్యాము దివ్యమంగళ విగ్రహ స్వరూపమైనటువంటి చక్కటి సౌందర్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్ష బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవ

0: చేసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యప్పందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే, విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చెయ్యాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా ఆత్మ సాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండగా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యపు పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేంద్రరావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం వినట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరగా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని ప్రసాది దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే, వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి, పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాత్ మభుతాత్మ కరై జగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధ యుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి

0: విశేషం ఏమిటంటే తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్య అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆది కాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే నస్తో ముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యాలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్రశీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు, ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితాంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి, ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపు పందిరి వాహనంలో గజపుష్పమాలల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడై ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్నవాడిగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే దాని వెనక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన్ని పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్నంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే కృష్ణుడు దొంగ

ఆలోచించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే, పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడుబెడితే అది పెరుగుగా మారి, ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అని అంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును, హృదయాన్ని మదించడం ద్వారా ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అని అంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని, హృదయాన్ని చిలుకుతాడో అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా నన్ను శరణు కోరు నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నెను దొంగతనం చేయడం, అలా వెన్న కలగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా అనంటే సహస్ర

0: తం హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము, ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపజ్ఞం, మరణాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచ్చప్ప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు.

ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: भारत की क्वार्टरली जीडीपी रिपोर्ट आई और इस चैलेंजिंग पीरियड में भी भारत ने 7.8% ग्रोथ हासिल करके दिखाई है. और इसी दरमियान जापान की क्रेडिट रेटिंग एजेंसी ने भारत की सॉवरेन रेटिंग में सुधार किया है, अपग्रेड किया है. और ये भी 3 दशक के बाद, करीब 35 साल के बाद हुआ है.
1: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమికాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు, కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్ధరణ వరకు నేడు భారత్ సాంకేతికత ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
4: साथियों तो उसमें लिखा जाएगा कि मोदी जी ने भारत को कैसे नक्सलवाद से मुक्ति दिलाई, कैसे मोदी जी ने जम्मू कश्मीर में धारा 370 समाप्त करके जम्मू कश्मीर को मुख्य धारा से जोड़ा है और भारत की एकता और अखंडता को उन्होंने मजबूत बनाने का काम किया है, कैसे उन्होंने करोड़ों करोड़ लोगों को गरीबी के बाहर निकाला है, कैसे संसद में महिलाओं को बराबर की भागीदारी दिलाई है, इन सब सारी चीजों की चर्चा होगी.
1: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం

స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు రహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పెర్సన్ టు మెర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% ఎండీఆర్ వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51కు పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ది కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వశాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్దికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు, చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్దిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ది, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్దిగా అభివృద్ది చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి. భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇప్పటికే భారత్ తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంస్థల వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత

0: సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీ స్తోత్రం, అనంతరం నాట్యకలం. 6:30 సూక్తరత్నావళి వ్యాఖ్యాత శ్రీ పి అబ్దుల్ ఖాదర్ గారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలు ఈరోజు సమాచార వేదిక, అనంతరం భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తర అధ్యాయం 2వ భాగం అందిస్తారు ఆచార్య హేమలత గారు. అనంతరం గాంధీ మార్గం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు, శ్రీ కె రామానుజాచార్యులు. 9:30 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటల కార్యక్రమం.

మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గాత్రం. 12:40 ఏకచిత్రగానం శీర్షికన భగవంత కేసరి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి బి సృజన కుమార్ అందించే భట్టి విక్రమార్క భేతాళకర్తలు ధారావాహిక. అనంతరం వంటవార్పు. సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి, ఇందులో క్రీడావాణి ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు, శ్రీ ఎన్ చిన్ననానోపతి పాడిన జానపద గీతాలు. 7:15 రేపు రాత్రి పంట సీమల కార్యక్రమంలో ఆర్యా స్కీమ్ గురించి ఊట్కూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారి ప్రసంగం. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, శ్రీ ఎంజి నందనభట్టు గారు. 9:30 కరెంట్ అఫైర్స్.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను. ఉర్దుల మాటలు అమ్మ నాన్నలంటోళ్ళు చాలా మంది ఉంటారు, ఆ టోటోళ్ళని షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటారు రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కడప కేంద్రం. నిలయబ్లో సమయం 9:30. చిత్రసీమ సినిమా పాటలు. లక్ష్మీ కటాక్షం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం వినండి. ఎస్పి కోదండపాణి బాణిలో.

sweetness of roses, brightness of skies.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి, పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దూలో మాటలు. అమ్మ నాన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అటోటోళ్ళని షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటారు రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక, అట్లా అడుక్కోలేక, అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40. చిత్రసీమల తరువాత పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన గీతం.

రేపటి ఉదయం ప్రసారాలు 9 గంటలకు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష నివాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. చిత్రసీమలో తర్వాత వినండి. కొడుకు కోడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీతం.

వి రామకృష్ణ పాడిన శారద చిత్రగీతమది. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి. చిత్రసీమలో చివరగా వినండి కన్య వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి సాహిత్యం సత్యం సంగీతం.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి పుట్టింటికి పోత నాటిక.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పుట్టింటికి పోత నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
2: మన సినిమాకి వెళ్దామండి.
3: ఇవాళ నాకు ఆఫీసులో బోల్డ్ అంత పనుంది.
2: మీకు ఎప్పుడు పని ఉంటుందండి? ఏమండి ఇవాళ కాస్త వీలు చూసుకోండి, సినిమాకి వెళ్ళి చాలా రోజులయ్యింది.
3: మా ఆఫీసులో పని ఎక్కువ ఉందో, సినిమాలకి షికార్లకి కుదరదు.
2: కుందనప్పు బొమ్మ సినిమా ఇవాళ ఆఖరి రోజు అంటుంది.
3: ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ఇవాళే ఆఖరి రోజు అవుతుంది. సరళా,
2: ఎప్పుడు బెదిరించటమే.
3: నిజంగా బెదిరిపోతున్నట్టు మాట్లాడుకో.
2: అయితే ఇవాళ మీకు కుదరదా చెప్పండి.
3: అంటే నీకు కుదిరితే ఒక్కరితో వెళ్ళిపోతావా?
2: ఒక్కరిని ఎందుకు వెళ్తాను, పక్కింటి కమల గారు వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళనా?
3: నాకేం అభ్యంతరం లేదు, కానీ.
2: కానీ ఏమిటండి మళ్ళీ?
3: వాళ్ళకి ఇబ్బంది ఏమోనని.
2: అయ్యో వాళ్ళకి ఇబ్బంది ఏమిటండి, నా టికెట్ నేను కొనుక్కుంటాను.
3: సరే అయితే నువ్వు సెపరేట్ గా ఆటోలో వెళ్ళు.
2: నా ఒకరికే వేరే ఆటోనా? ఎందుకండి దండగా, వాళ్ళ ఆటోలోనే సర్దేసుకుంటాను.
3: అదే మరి, ఆ భార్యాభర్తలు వాళ్ళ ఫ్యామిలీకి ఆటో సరిగ్గా సరిపోతుంది. నువ్వు వెళ్ళవనుకో, వాళ్ళకి ఇరికైపోతుందేమోనని.
2: అయ్యా మీది మరీ చాదస్తుందండి, 10 నిమిషాల ప్రయాణానికి ఇరికేమిటండి.
3: సరే మరి 2 గంటల సినిమా సంగతి ఏంటి? వాళ్ళేదో సరదాగా సినిమాకి వెళ్తుంటే నువ్వు కూడా వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది కాదంటావా?
2: ఏమిటి, నేనుంటే వాళ్ళకి ఇబ్బందా? సరే అయితే నేను వెళ్ళనండి. ఏమండి హాల్లో ఇంకెవ్వరు ఉండరేమిటండి? అలా ఎవ్వరు ఉండకూడదు అనుకుంటే ఎలా చెప్పండి? అలా అయితే ఏమండి బజార్లో రిలీజ్ అయిన పాత సినిమా సీడీలన్నీ ఇంట్లో వేసుకుని చూసేసుకుంటే మంచిదేమో.
3: చాలా మంచిది. అలా అనుకునే నేను హాల్కి వెళ్ళడం మానేశాను.
2: అవునవును, నన్ను తీసుకు వెళ్ళటం లేదు.
3: అబ్బా ఆగు సరళ, సినిమా హాల్కి వెళ్ళామనుకో, మన వెనక లైన్లో కూర్చున్న వాళ్ళు మన కుర్చీలను తంతారు, మనల్ని తంతారు.
2: అయ్యా మీకు అన్ని కష్టాలే.
3: ఇంకా అయిపోలేదు, మన ముందు నుంచి నడిచి వెళ్లేవాళ్ళు మన కాళ్లను తొక్కేసి సారీ చెప్పకపోయినా భరించాలి.
2: వదిలేస్తే సినిమా చూడటంలో కష్టాలపై ఓ శతకం రాసేస్తారేమో.
3: శతకాలేం కర్మ, శతకంన్నర రాయొచ్చు. సినిమా మొదలైన దగ్గర నుంచి పరపరా పరపరా శబ్దాలు చేస్తూ ఏదో ఒకటి నమిలేవాళ్ళు. ఇష్టమైన హీరో వస్తే ఈలలు వేసి బెలూన్లని కాగితాలని ఇష్టానుసారంగా ఎగరేస్తూ అరుపులు అరిచేవాళ్ళని భరించడం కన్నా హాయిగా ఇంట్లో రేడియోలో పాటలు వినడం నాకు చాలా సుఖం.
2: నీ సుఖమే నీ కోరుతున్నాను పాట వింటూ ఏడుస్తూ ఇంట్లోనే నేను కూర్చుంటానులేండి.
3: మరి సినిమా
2: ఇన్ని చెప్పాక ఇంకేమెళ్తాను? వెళ్ళండి.
3: అది నీ ఇష్టం. సరే గాని నా క్యారే సర్దావా?
2: కాయగూరలు ఏమి లేవండి, ఇవాళ మధ్యాహ్నం ఏదైనా హోటల్ భోంచేసియండి.
3: అబ్బా మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం అసలు బాగుండదు సర్లా.
2: ఆ హోటల్కి వెళ్ళకండి, ఏదైనా మంచి హోటల్కి వెళ్ళండి.
3: మంచి హోటల్ అంటే చాలా దూరం వెళ్ళాలి.
2: వెళ్ళండి.
3: అంత టైం ఉండదు నాకు, పైగా అసలు ఈ హోటల్లో భోజనం నాకు పడ్డం లేదు.
2: మరి ఎలాగండి, కాయగూరలు లేవు, పోనీ ఇవాళకి పులిహోర చేసి కట్టేనా?
3: మధ్యాహ్నం భోజనానికి పులిహోర అస్సలు బాగోదు.
2: అబ్బో అన్నిటికీ అలా ఫీల్ అయిపోతే ఎలా చెప్పండి, సర్దుకోవాలి. చూడండి సినిమా గురించి మీరు చెప్పినవన్నీ విని నేను సర్దుకోలేదా? ఇది అంతే.
3: ఓహో అంటే సినిమాకి వద్దున్నానని నాకు కెరియర్ కట్టడం లేదా?
2: అలా ఎందుకు అనుకోవాలండి, పరిస్థితులను బట్టి సర్దుకోవాలంటున్నాను అంతే.
3: సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను.
2: మంచిది, వెళ్ళండి.

0: అమ్మాయి సరళా, అమ్మాయి సరళా, సరళా.
1: పిండి గారు వస్తున్నానండి.
2: పిండి గారు బాగున్నారా?
0: బాగున్నానమ్మా.
2: రండి రండి కూర్చోండి.
0: నువ్వెలా ఉన్నావు?
2: బాగానే ఉన్నానండి.
0: మరి నీ మొహం ఏంటో, ఏదో దిగులుగా ఉంది.
2: దిగులేం కాదండి, సినిమాకి వెళ్దామంటే వద్దని మా ఆయన ఇంత స్పీచ్ ఇచ్చారు.
0: నోరు మూసుకుని విన్నావా?
2: ముందు విన్నాను,
0: తర్వాత
2: ఆయనకి మధ్యాహ్నం

0: క్యారియర్ కట్టడం మానేశాను పిన్ని గారు.
1: మంచి పని చేశావు.
0: ఏ మంచి పనో ఏమిటో, ఆయనకి హోటల్ తిండి పడదండి. పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమిటో.
1: దిగులు పడుతున్నావు చూసావా, అతగాడి ఇబ్బంది గుర్తించి నువ్వు దిగులు పడుతున్నావు కానీ నిన్ను సినిమాకి తీసుకువెళ్ళలేదని ఆయన ఆలోచిస్తాడనుకుంటున్నావా తల్లి?
0: పిన్ని గారు, నేనంటే ఆయనకి చాలా ఇష్టమేంటి?
1: భ్రమ, అంతా భ్రమ. ఈ ఆడజాతంతా ఇదే భ్రమలో బ్రతుకుతున్నారే. ప్రేమ ఇష్టం అనేది ఆడవాళ్లలో తప్ప మగవాళ్ళకి ఉండదమ్మా. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ ఆనందం వాళ్ళ సుఖమో తప్ప మనల్ని మన అవసరాల్ని గుర్తించరే తల్లి.
0: అంతేనంటారా?
1: అంతేనంటారా, ముమ్మాటికి అంతే. పైగా మనల్ని చాలా ప్రేమిస్తున్నట్టు అభిమానిస్తున్నట్లు దొంగ వేషాలు వేస్తూ ఉంటారు.
0: వేషాలు వేస్తే మనకు తెలియదేమిటి?
1: తెలిసేలా వేస్తారేమిటే తల్లి. మగవాళ్ళంతా మహానటులు, మనమే పిచ్చి మొహాలం. అందుకే వాళ్ళ ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా సాగుతుంది.
0: అంతేనంటారా?
1: తరతరాలుగా ఈ ప్రశ్నే వేస్తున్నారమ్మా, చెప్పే జవాబే బురకెక్కటం లేదు.
0: గొడవలు ఎందుకని?
1: అదే అదే, అలా అనుకోబట్టే మగవాడిది పై చెయ్యి అయింది. మన బ్రతికేమో చెప్పు కింద పువ్వులా నలిగిపోతుంది.
0: అవునవును.
1: అవునటం కాదు, ఆలోచించి ఏదో చెయ్యి.
0: ఏం చెయ్యాలి పిన్ని గారు?
1: తిరగబడాలి. మన అవసరం మగవాళ్ళకి తెలిసేలా చెయ్యాలి.
0: అంటే?
1: అనేక రకాల మార్గాలున్నాయమ్మా, ఇందులో చాలా బలమైంది పుట్టింటికి వెళ్ళిపోవడమే.
0: అమ్మో
1: అమ్మో అనుకుంటే అనుభవించు.
0: అంత ఓపిక లేకపోతే?
1: వెంటనే బట్టలు సంచిలో సర్దుకుని పావు గంటలో బయలుదేరి బస్ ఎక్కు. ఎత్తి పరిస్థితుల్లో నువ్వు అతనికి ఫోన్ చేయకు. ఏంటే తల్లి, ఫోన్ చేస్తే అతని పర్మిషన్ అడిగినట్టే కదా.
0: అంటే ఓ మాట చెప్తే?
1: అబ్బా మళ్ళీ మొదలుకొచ్చావేంటే తల్లి, తరతరాల నుండి తలకు పట్టేసిన కిలుం పోవాలంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటాను.
0: అర్థమైందండి, బయలుదేరుతాను.
1: మంచిది, నువ్వు వెళ్ళాక నేను సరిగ్గా 3:30కి మీ వారికి ఫోన్ చేస్తా.
0: అలాగే. అయ్యయ్యో 4 గంటలకి బాబు.
1: అందుకే సరిగ్గా 3:30కి ఫోన్ చేస్తాను. దెబ్బకి తల తిరిగిపోవాలి, సర్దుకోలేక సతమతమైపోవాలి. చూడు, నేను కనిపెడుతూనే ఉంటాను. నిజంగా మీ ఆయన రాకపోతే బాబుగాడిని మా ఇంటికి తీసుకువెళ్ళి ఈ పోటీకి నేను చూసుకుంటాను, సరేనా? సరే అను.
0: సరే సరే సరే
1: అన్నట్టు మీ వారి సెల్ నంబర్ నాకి, నువ్వు వెళ్ళిపోయినా శుభవార్త అతగాడికి చెప్పాలిగా.
0: సరేనండి.
1: తయారయ్యావా?
0: అవుతున్నానండి. అన్నట్టు మా ఇంటి తాళాలు మీకు ఇస్తాను పిన్ని గారు.
1: సరే కాని తాళాలు మీ ఆయనకి కాసేపు ఏడిపించిస్తాను.
0: అయ్యో
1: కంగారు పడిపోకు, అతగాడికి ఇబ్బంది అంటే ఏమిటో తెలియాలి. టైం అవుతుంది, త్వరగా బయలుదేరు.
0: 10 నిమిషాల్లో బయలుదేరుతాను. బయలుదేరుతాను పిన్ని గారు. సరే సరే.
1: మంచిది, చూడు మీ ఆయన నీ సెల్కి ఫోన్ చేస్తే 2 రోజుల వరకు తీకు.
0: 2 రోజులా?
1: 2 రోజులే, చెప్పిన మాట విని త్వరగా బయలుదేరు.
0: సరేనండి. సరే.

0: హలో వినోద్ గారు అండి, ఈ నెంబర్ మీదేనండి?
1: అవునండి, నేనేనండి. మీరెవరు?
0: నా పేరు వనజండి. మీ ఇంటికి 4 ఏళ్ళు అవతలు ఉంటున్నాం.
1: అలాగా, దేనికి ఫోన్ చేశారు?
0: మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పటానికి.
1: పుట్టింటికి వెళ్ళిపోయిందా? మా ఆవిడే?
0: మీ ఆవిడేనండి.
1: ఎందుకండి?
0: ఏమో నాకేం తెలుసండి.
1: అంటే మీతో ఏమైనా చెప్పిందా అండి?
0: తను ఊరు వెళ్తున్నట్టు మీకు చెప్పమంది. మీ నెంబర్ కూడా తనే ఇచ్చిందండి. ఉంటానండి.
1: సరేనండి. వనజగారు, తను ఎన్ని గంటలకు వెళ్ళిందండి?
0: మధ్యాహ్నం 2:30కి వెళ్ళిందండి. ఉంటానండి.
1: సరే. ఏమండి వనజగారు అన్నట్టు ఇంటి తాళాలు ఇచ్చిందా మీకు?
0: తాళాలా? నాకేమి ఇవ్వలేదండి.
1: ఇంటి తాళాలు ఇవ్వలేదా? అయ్యో, మరి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి?
0: డూప్లికేట్ మీ దగ్గర లేదా అండి?
1: లేదండి, తన దగ్గరే ఉందండి.
0: అరేరే, డూప్లికేట్ మీ దగ్గర ఉంచుకోపోయారా?
1: ఇలా చెప్పకుండా పుట్టింటికి వెళుతుందని నాకేం తెలుసండి
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.
1: ఏమిటండి?
0: మీ అబ్బాయి స్కూల్ నుండి

0: సాయంత్రం 4 గంటలకు వస్తాడట కదా, చూసుకోమంది.
1: అయ్యో, నా ఆఫీసు 5:30 అవుతుందండి.
0: మరెలా?
1: వనజ గారు, నేను ఆఫీస్ నుండి పావుతక్కు 6 వస్తాను. అంతవరకు మా అబ్బాయిని కాస్త చూసుకోగలరా? ఈ ఒక్కరోజుకే.
0: కుదరదండి, నేను ఇక్కడ మా ఆయనతో ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాను. ఆయన 5 గంటలకల్లా రెడీగా ఉండమన్నారు. మీ అబ్బాయిని చూసుకోవాలని నేను సినిమాకి రాను అంటే ఆయన ఫీల్ అవుతారు కదండి.
1: అవునవును, ఫీల్ అవుతారు.
0: అదీగాక భర్త అడిగినప్పుడు భార్య, భార్య అడిగినప్పుడు భర్త, సినిమాకి కంపెనీ ఇవ్వటం న్యాయం కదండి.
1: అవునవును, న్యాయమే. ఏమండి, మా ఆవిడ ఊరు వెళ్ళడానికి ముందు మీతో ఏమైనా మాట్లాడిందా అండి?
0: ఆహా, లేదండి. ఎందుకో దిగులుగా ఉందే తప్ప ఏమీ చెప్పలేదండి.
1: దిగులుగా ఉందా? దిగులెందుకో?
0: అవన్నీ మీరే ఆలోచించుకోండి, నాకు కాస్త పనులున్నాయి.
1: సరేనండి, థ్యాంక్స్ అండి.
0: అవును, 4 గంటలకు మీ అబ్బాయి వచ్చేస్తాడు కదండి.
1: అవునండి, ఈవిడేమో తాళాలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏమీ బోధపడ్డాం లేదు.
0: తాళాలు బాగు చేసేవాడిని పట్టుకురండి.
1: ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడండి?
0: ఏమో నాకేం తెలుసండి, కనుక్కోండి.
1: సరేనండి.
0: అన్నట్టు కొత్త తాళం కప్ప ఒకటి కొనుక్కురండి, ఎందుకైనా మంచిది. అబ్బా, అయ్యో, నా మతి మరుపు పాడుగాను. ఏమండోయ్, మీ ఆవిడ గారు మీ ఇంటి తాళాలు ఇచ్చెళ్ళిందండి. మీ గుమ్మం పక్కన ఉన్న కిటికీలో ఉంచుతాను, తీసుకోండి.
1: అమ్మయ్యా, థ్యాంక్స్ అండి.
2: అరే వినోద్, ఆఫీసులో డల్గా ఉండకూడదురా. అంత డల్గా ఉన్నావేంటి?
1: ఏం లేదురా, ఇవాళ సాయంత్రం 3:30కి నేను ఇంటికి వెళ్ళాలి.
2: బాస్ సాయంత్రం 4 గంటలకు వస్తాడు కదరా, ఎలా వెళ్తావు? అయినా 3:30కి నువ్వెందుకు వెళ్ళాలి?
1: ఎందుకంటే.
2: ఎందుకురా?
1: అది అది
2: నానుస్తావేంటి, విషయం చెప్పు.
1: మా ఆవిడ.
2: మీ ఆవిడ?
1: మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిరా.
2: వెళ్ళిందా, వెళ్ళిపోయిందా?
1: అదేంట్రా అలా అడిగావు?
2: నీ మొహం అలా పెట్టావు మరి.
1: వెళ్ళిపోలేదు కానీ నాకు చెప్పకుండా వెళ్ళిందిరా.
2: నువ్వు ఫీల్ అవ్వకు కానీ చెప్పకుండా వెళ్ళిపోవడం అంటే ఆమెకి నీ మీద ప్రేమ గౌరవం తగ్గిపోయినట్టే కదరా.
1: అంతే అంతే.
2: కారణాలు ఏమిటో?
1: అది సినిమాకి తీసుకెళ్లలేదని.
2: ఏంటి, సినిమాకి తీసుకెళ్లలేదని పుట్టింటికి వెళ్ళిపోయిందా మీ ఆవిడ?
1: అవునరా.
2: మీ మధ్య ఇంకేమైనా గొడవలున్నాయా?
1: ఇంకేం గొడవలు లేవురా.
2: అయితే ఇదేమంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఆవిడ చెల్లకి ఫోన్ చేయి, త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పు, ఆవిడే వచ్చేస్తుంది.
1: అంతేనంటావా?
2: ఆడవాళ్ళకు ఒక్కోసారి సడన్గా తల్లిదండ్రులు గుర్తుకొచ్చేస్తారు, అప్పుడు ఆగలేక ఇలానే వెళ్ళిపోతుంటారా? లేదా
1: లేదా
2: ఎవరైనా బుర్రపాడు చేసినా ఇలానే వెళ్ళిపోతుంటారు. ఒరేయ్, నువ్వు ఒకసారి ఫోన్ చేసి బతిమాలితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను.
1: అలా అయితే బావునురా.
2: అంతేరా, ఇందులో పెద్దగా కంగారు పడవలసింది ఏమీ లేదు కానీ ముందు మీ అబ్బాయిని చూసుకో, తర్వాత మీ ఆవిడ సెల్కి ఫోన్ చేయి.
1: తప్పకుండా చేస్తానురా.
2: చూడు, నిదానంగా మాట్లాడు, ఆవేశపడితే ఫలితం ఉండదుమా.
1: సరే, మరి మన ఆఫీసర్కి.
2: నేనేదో చెప్తాలే, కావాలంటే నేను మరో గంట ఉండి నీ వరకు కూడా పూర్తి చేస్తాను.
1: చాలా థ్యాంక్స్ రా. అమ్మో, పావుతక్కు 4 అయింది, నేను వెళ్తున్నానురా.
2: సరే సరే, కంగారు పడకు, బండి నిదానంగా నడుపు.
1: ఓకే. అబ్బా, బాబేడీ, 4:10 ఆటో గాని లేట్ అయిందా? అందరి ఆటో వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటుంది, ఈ డ్రైవర్కే ఉండదు. అబ్బబ్బబ్బా, ఈవిడ గారు ఒక్క పూట లేకపోతే ఇల్లు ఎలా అయిపోయిందో. చిచి, ఏదో తంటాలు పడి సినిమాకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. ఆఫీసు జీతం ఇస్తుంది, ఇల్లాలు జీవితాన్ని ఇస్తుంది అన్న సంగతి మర్చిపోయి మాట్లాడినందుకు ఇలా అయింది అన్నట్టు బాబిగాడిని వనజగారు కానీ తీసుకెళ్లారేమో. ఫోన్ చేద్దాం.
0: హలో.
1: నమస్తే వనజ గారు, నేను వినోద్ని. మా అబ్బాయి
0: మా ఇంటికి తీసుకొచ్చేసానండి. బిస్కెట్లు మిక్చర్ ఇస్తే తినేసి మా పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఓ 1/2 గంట పోయేగా పంపిస్తాను.
1: చాలా థ్యాంక్స్ అండి. అన్నట్టు మీ వారితో సినిమా ప్రోగ్రామ్ ఏదో ఉందన్నారు.
0: అదా, అది రేపటికి మా వారు మార్చారండి.
1: థ్యాంక్స్ అండి, మీకు శ్రమించాను.

0: పర్వాలేదులేండి.
1: ఎవరది? పెరట్లో ఉన్నాను.
2: నిన్నా?
1: అరే నువ్వా తల్లి రామారా?
2: అయ్యో ఇదేమిటి నాన్నా, బట్టలు నువ్వు ఉతుక్కుంటున్నావు?
1: ఏమీ లేదమ్మా, కాస్త ఒంటికి పని చెప్దామని. ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది తాగమ్మా.
2: సరే నాన్నా.
1: బాగుందమ్మా.
2: ఇదేమిటి నాన్నా, ఇందులో పంచదార లేదు?
1: ఓ సారీ, నాకు షుగర్ కదమ్మా, అందుకని పంచదార కలపకుండా చేసుకున్నానమ్మా.
2: ఏమిటి, నువ్వు కాఫీ చేసుకున్నావా?
1: అవునమ్మా. ఏం బాగాలేదా?
2: బాగుంది గాని ఇలా అన్ని పనులు నువ్వే చేసుకోవటం ఏం బాగలేదు నాన్న.
1: మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. అవును, ఫోన్ ఏమీ చేయకుండా ఇంత సడన్గా వచ్చావు, ఏమిటి సంగతి? అల్లుడు గారేరమ్మా?
2: మీ అల్లుడి గారు చాలా బిజీగా ఉన్నాను నాన్న, నిన్ను అమ్మని చూడాలనిపించింది ఇలా వచ్చాను. అవును, అమ్మేది నాన్న.
1: అమ్మా? అమ్మా?
2: అవును అమ్మే. ఏది నాన్న?
1: తను ఇంట్లో లేదమ్మా.
2: పక్కింటికి వెళ్ళిందా?
1: లేదమ్మా, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందమ్మా.
2: ఎప్పుడొస్తుంది?
1: తెలీదమ్మా.
2: తెలీదా? అదేమిటి?
1: నాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఎప్పుడొస్తుందో ఎలా చెప్పగలనమ్మా? చెప్పు.
2: నీకు చెప్పకుండా వెళ్ళిందా? కారణం?
1: నా మీద అలిగిందమ్మా మీ అమ్మ.
2: అలిగిందా ఈ వయసులోనా?
1: అలగడానికి వయసుతో పని ఉందమ్మా. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలాళ్ల వరకు అలిగే హక్కు ఎవరికైనా ఉంటుంది కదమ్మా.
2: అదేమిటి నాన్నా?
1: అది వాళ్ళ హక్కమ్మా, అంతే.
2: అమ్మా అసలు ఎందుకు అలిగింది నాన్న?
1: చెప్తా. ఆ మధ్య బెండకాయ పులుసు పెట్టిందమ్మా, అందులో కాస్త పులుపు ఎక్కువైంది అన్న, అంతే. నా వంటకి వంకలు పెడతారా అని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా.
2: అయ్యో ఈ మాత్రం దానికే?
1: ఓ ఫోను లేదు, నేను చేస్తే ఫోను తీయడం లేదమ్మా. అమ్మా సరళా, మీ అమ్మ వెళ్ళి 10 రోజులయ్యిందమ్మా.
2: ఏమిటి 10 రోజులా? అంటే ఈ 10 రోజుల నుండి
1: నేనే వంట వర్పు చేసుకుంటున్నానమ్మా.
2: అయ్యయ్యో ఇదేమో అన్యాయం నాన్న, అసలు నీకు షుగర్ కదా, ఎలా వెళ్ళిపోయింది?
1: కోపం అమ్మా, కోపం. కోపంలో మనిషికి న్యాయం తెలియదమ్మా, లేదా చెడు మాటలు వినడం వల్ల కూడా ఇలా ప్రవర్తించవచ్చు. సాధారణంగా చెవులెప్పుడూ చెడు వినడానికే మొగ్గు చూపుతాయి కదమ్మా.
2: అవుననుకుంటా.
1: ఏంటమ్మా, ఏంటమ్మా మాట్లాడటం లేదేమిటి నువ్వు అమ్మా?
2: అబ్బే ఏం లేదు నాన్న, కోపం ఎంత చెడ్డదా అని ఆలోచిస్తున్నాను.
3: అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు!
1: ఏమైంది రంగి?
3: మా ఇంటోడు నన్ను బాధెత్తున్నాడండి.
1: అయ్యయ్యో ఎందుకని?
3: నిన్న మా బావ వచ్చినాడండి, మా యక్క నాకు ఇట్టమని అల్వాస్ వేసి పంపినాడండి. మీ బావ నీకు అల్వాలు జాంగ్రీలు తెస్తాడా అని అనుమానంతో కలబడిపోతున్నాడండి.
1: ఏమిటి వీడికి మతి గాని పోయిందే, ఏమిటి వీడికి, ఏడు వీడు?
3: అది కదగో నన్ను తరుముకొస్తున్నాడండి.
1: రంగి నువ్వేం భయపడకు అమ్మా సరళా.
2: నాన్న
1: రంగిని లోపలికి తీసుకెళ్ళు.
2: అలాగే నాన్న, రా రంగి.
4: అయ్యగారు, అయ్యగారు, దండాలండి అయ్యగారు.
1: ఏంట్రా చిన్న అలా ఇసుపెడుతున్నావు?
4: అంటే మన ఈది మొదట్లో ఒక కుక్క వెంట పెడితే పరిగెత్తుకొచ్చాను అయ్యా.
1: అంతేరా, కుక్కలు వెంట పడతాయి, వాటి బుద్ధి అది. మనం అంటే మనుషులం కదరా
4: అయ్యా. అయ్యా
1: ఏంటోరా చిన్న, మనసు ఏం బాగలేదురా?
4: మనసు బానేదా? ఏమైందయ్యా, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? చెప్పండి అయ్యా.
1: ఏం చేస్తావురా?
4: శమడాలు ఒలిచేస్తానయ్యా.
1: శమడాలు ఒలిచేస్తావా? నన్ను ఇబ్బంది పెట్టేది ఎవరో కాదురా, మా అల్లుడురా.
4: అయ్యో సిన్నయ్య గోరా.
1: ఇప్పుడు చెప్పు అతగాడిని ఏం చేస్తావు?
4: ఏం చేస్తామండి, కాళ్ళు కట్టుకుని బతిమాలతాము. ఇంతకీ ఆయన ఏడు చేశారండి?
1: మా పిల్ల అతనికి నచ్చడం లేదురా.
4: ఏటండి ఏటండి, మన అమ్మాయి గోరు అతగాడికి నచ్చలేదా? ఏటండి ఘోరమా,
1: మనుషులు ఘోరంగా తయారవుతున్నారా మరి.
4: అవునయ్యా,
1: ముఖ్యంగా ఈ రోజుల్లో అనుమానాలు రా అనుమానాలు.
4: అలాగే ఉన్నట్టు ఉందండి అయ్యా, నేను వెళ్తానండి.
1: అవును, నీ పిల్లలు ఎలా ఉన్నారా?
4: బాగానే ఉన్నారు గానండి, బడికి వెళ్తాం లేదండి.
1: ఏరా, అదే నువ్వు మీ ఆవిడే బాగానే ఉంటున్నారా, లేకపోతే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటున్నారా?
4: అయ్యా దానికి దీనికి సంబంధం ఏంటండి?
1: పువ్వులు పూయాలంటే ఎండావాన ఉండాలి కదరా.
4: అబ్బో శానా ముఖ్యమండి.
1: అలాగే మీ పిల్లలకి కూడా నువ్వు ఎండ, మీ ఆవిడ వాన.
4: ఓహో అలాగంటారా.
1: అరే మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండేవారు రా మరి.
4: అవునండి, ఎప్పటికీ పెద్ద

0: గారు పెద్ద ముగ్గురు సంతోషంగానే ఉంటున్నారు కదండి.
1: అదే అదే వాళ్ళ ఆరోగ్యం మా అభివృద్ధి అనరా.
0: అవుననుకుంటానండి.
1: అరే దీపావళి టపాసులు 10,000 వాలాలు ఆవు దగ్గర వెలిగించి పాలు పిండితే
0: మూతి మీద తన్నేసి పోద్దండి
1: కదా. మనం ఎంత బుద్ధిగా ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత వృద్ధిలోకి వస్తారన్నమాట.
0: అయ్యా బాగా చెప్పారయ్యా. ఇవాళ నుండి నా పిల్లల కోసం అన్ని బందండి.
1: మంచివాడివిరా నిజంగా, నువ్వు చెప్పగానే విన్నావు. నీ పెళ్ళం పిల్లల్ని తీసుకునిరా.
0: అలాగేనయ్యా.
1: వెళ్ళరా.
0: వెళ్తానయ్యా. మరి
1: ఏంట్రా నీ పెళ్ళని తీసుకెళ్తావా లేదా?
0: తీసుకెళ్తాను అయ్యగారు.
1: అరే నాకు నీ భార్య కూడా కూతురు లాంటిదేరా
0: అయ్యా.
1: దాన్ని బాధ పెడితే నా భార్య మీద ఒట్టురా
0: అయ్యగారు.
1: రే రంగి అంటే దానికి ప్రాణం రా, ప్రేమగా చూసుకోరా. ఈ వయసులో మాకింకేం కావాలరా? మీరంతా సుఖంగా ఉంటే అదే మా ఆనందం, మా ఆరోగ్యం రా.
0: అలాగేనయ్యా. అమ్మగారి మీద ఒట్టండి, బాగానే చూసుకుంటున్నాయ్యా.
1: రంగి మీ ఆయన వచ్చాడు వెళ్ళు. ఏమీ అనడువాడు, నాకు మాట ఇచ్చాడు, ధైర్యంగా వెళ్ళమ్మా. సరళా సరళా, ఆ రంగిని ఇలా తీసుకురా. అలాగే ఆ బీరువాలో నా పర్సు ఉంటుంది, ఒకసారి తీసుకురామ్మా.
2: ఇదిగో నాన్న,
1: అందులోంచి ఓ 2,000 తీసి రంగికి ఇయ్యమ్మా.
2: అయ్యో వద్దండి అయ్యా.
1: తండ్రి ఇస్తుంటే వద్దనకూడదు రంగి, తీసుకోమ్మా.
2: అయ్యగోరు
1: బట్టలు కొనుక్కోండమ్మా, హాయిగా ఉండండి.
2: సరేనయ్యా. సిన్నమ్మగారు ఇల్లు వస్తాం. అలాగే మీరు అల్లుడు బాబు గారు క్షేమంగా ఉండాలా.
1: పాపం అది కష్టంలో ఉండి కూడా నువ్వు నీ భర్త బాగుండాలని కోరుకుంటోంది. చూడు వాళ్ళవి మంచి మనుషులు కదమ్మా.
2: అవును నాన్న, నిజమే. నాన్న
1: ఏమిటమ్మా?
2: నేను
1: చెప్పమ్మా.
2: బయలుదేరుతానన్న.
1: అప్పుడే ఇప్పుడే వచ్చావు కదమ్మా.
2: ఇప్పుడే వచ్చాను గాని నేను బయలుదేరుతానన్న.
1: అయ్యో తల్లి అదేంట్రా, 4 రోజులు ఉంటావు అనుకున్నాను, నాకు సాయంగా ఉంటావని ఆశపడ్డాను.
2: నేను అలాగే అనుకున్నాను కానీ.
1: సరేనమ్మా నీ ఇష్టం, అల్లుడికి దూరంగా ఉండలేవని అర్థమై ఆనందపడుతున్నా. మీ అమ్మే ఎప్పుడొస్తుందో ఏమిటో.
3: ఎప్పుడొస్తుందో ఏమిటో అని నాపై పిల్లకి చాడీలు చెప్తున్నారా?
1: అమ్మో వచ్చేసింది.
2: అయ్యో అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా?
3: ఏ నేను గాని మద్రాసు వెళ్ళిపోయానని చెప్పారా?
1: లేదు కాంతం, మసాలా నూరడానికి పక్కింటికి వెళ్ళావని చెప్పానంతే. అంతే కదా మసాలా?
2: అంతే అంతే అంతే అంతే.
3: ఏంటి పిల్ల తడబడుతోంది, పిల్లకి గాని అబద్ధాలు నేర్పిస్తున్నారా?
1: చచ్చచ్చా అబద్ధాలు ఆడడం మా ఇంట్లో ఉండాలి తెలుసా నీకు?
3: అంటే అబద్ధాలు మా ఇంట్లోనే ఉన్నాయంటున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడితేనే నేను పుట్టింటికి వెళ్ళిపోతానంతే.
1: పోతే పో, ఏమిటి నాకు భయం ఏమిటి, మా అమ్మాయి లేదా ఏమిటి?
3: ఎన్నాళ్ళుంటుంది, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్దా?
2: అమ్మా నేను బయలుదేరుతా.
3: చూడండి మంచి పిల్ల, వాళ్ళ ఆయన పేరెత్తగానే బయలుదేరతానంటుంది. నా కూతురు బంగారం.
2: అయితే అమ్మా నువ్వు పక్కింటికి వెళ్ళావా?
1: హలో హలో హలో, బ్యాడ్ సిగ్నల్, మీరు మాట్లాడుతున్నాను అమ్మా.
3: అవునమ్మా, మన గ్రైండర్ పాడైతేనో మసాలా కోసమని.
2: అయ్యయ్యో
3: ఏం తల్లి, నేను గాని పుట్టింటికి వెళ్ళిపోయానని చెప్పారా?
2: అంటే అంటే అది అమ్మా అది.
3: భయపడిపోతావేంటే, ఆయన ఇక్కడ లేరుగా, ధైర్యంగా చెప్పు. నా గురించి ఆయన ఏమన్నారు?
2: ఏమన్నారంటే అమ్మా అది.
1: అబ్బా కాంతం, అప్పుడప్పుడు సరదాకి నువ్వు నన్ను బెదిరిస్తూ ఉంటావని అమ్మాయితో చెప్పానంతే. అంతే కదా మసలా?
2: అవునన్నా అవును అవును అవును.
3: పిల్ల నోరు నొక్కేశారు, నా నోరైతే సరే సరి. ఇలా ఎంతకాలం ఎంతమంది నోళ్ళు నొక్కేస్తారు?
1: ఏమిటి నేనా? అసలే నోరు లేనివాణ్ణి చెప్తున్నా కాంతం, నన్ను బాధ పెట్టకు. మరి
3: చూసావా అమ్మా మీ నాన్న వేషాలు?
2: పోనీలే అమ్మా, నాన్నేగా.
3: నువ్వు అలా వెనకేసుకొచ్చావంటే ఈయన గాన్ని మనం తట్టుకోలేం చెప్తున్నా.
4: సార్
3: ఎవరు?
4: కొరియన్ సార్.
1: నువ్వు వాగ్నా పెడతా?
3: ఎందుకని?
1: అది నీకు ఇవ్వరు కాబట్టి.
3: ఇవ్వరా? ఎందుకివ్వరు?
1: నీకు ఇవ్వద్దని నేనే చెప్పా.
3: చూసావా అమ్మా నా పరువు ఎలా తీస్తున్నారు, అతగాడు నాకెందుకు డెలివరీ ఇవ్వడో చూస్తా.
1: చూడు చూడు వెళ్ళి చూడు వెళ్ళు.
2: నాన్న అమ్మనలా ఎందుకు ఏడిపిస్తావు, పాపం కదా.
1: ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదమ్మా, ఇలా చిన్న చిన్న అల్లర్లుంటే టైం సరదాగా గడుస్తుందని.
3: ఏమండవ్, ఏదో పెద్ద ప్యాకెట్ ఇచ్చాడు, ఏమిటింత బరువుగా ఉంది?
1: విప్పి చూడు తెలుస్తుంది.
3: చీరలు ఎవరికండి?
1: ఎవరికా?

0: ఎదురింటి మీనాక్షికి ఒకటి, పక్కింటి పంకజాని మరొకటిను.
1: ఏమన్నారు?
0: లేకపోతే ఏమిటి కాంతం, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నీకు అమ్మాయికి చీరలు కొన్నా, మరి బాగున్నాయా?
1: అమ్మో, పట్టు చీరలు ఎంతండి?
0: ఎంత? ఈ చీరేమో ₹1,000, ఆ చీరేమో ₹1,000 చవకే కదూ.
1: వెటకారానికి మీ నాన్న బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. ఏదేమైనా చీరలు బానే ఉన్నాయిలండి.
0: అమ్మయ్య, ఇన్నేళ్లకి పొగిడిందమ్మా మీ అమ్మ నన్ను.
1: చెప్తున్నా, ఇలాంటి మాటలు మాట్లాడితేనే. మీరే వెళ్ళి చూడండి ఇంకేం పార్సిల్ వచ్చిందో.
0: వెడుతున్నా వెడుతున్నా. అబ్బో, ఈసారి చాలా విలువైన వాళ్లే వచ్చారు.
1: ఎవరు? అల్లుడి గారా? రండి రండి. ఏమిటింత సడన్ గా?
2: అవన్నీ చెప్పడానికి టైం లేదు అత్తయ్య గారు. కుందనప్పు బొమ్మ సినిమాకి టికెట్లు తెచ్చాను, అరగంట టైం ఉంది. త్వరగా బయలుదేరండి. సరళా, త్వరగా బయలుదేరు. ఇవాళ ఆఖరి రోజుట.
3: అలాగేనండి. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి.
0: చూసావా, సినిమాకే అమ్మాయి ఎంత బాగా థ్యాంక్స్ చెప్తుందో చూడు. నువ్వు ఉన్నావు, పట్టు చీరలు తెచ్చినా గట్టిగా పొగడవు. అమ్మాయి దగ్గర చూసి నేర్చుకో.
1: అదిగో, ఇలాంటి మాటలు మాట్లాడితేనే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా.
2: ఓహో, అన్ని తల్లి పోలికలేనన్నమాట.
1: ఏమన్నారు అల్లుడు గారు?
0: ఏవి అనలేదు కాంతం. శాంతంలో మాట తీరులో అన్ని నీ పోలికలే వచ్చాయంటున్నారు అల్లుడు గారు. అంతేనమ్మా?
3: అంతేనా? అంతే అంతే.
0: అంతేనట కాంతం?
1: అందరూ అంతే అంటే నేను అంతే.

0: మీరింతవరకు పుట్టింటికి పోతా నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: వినయ్ శ్రీ పివి రామ్గోపాల్, సరళ శ్రీమతి డి జయలక్ష్మి, వనజ శ్రీమతి పి మణిబాల, మధు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, సుందరం శ్రీ మంగిపూడి కామేశ్వరరావు, రంగి శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి, చిన్న శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, కాంతం శ్రీమతి ఏ భాగ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చింది అన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను. ఉర్దుల మాటలు అమ్మ నాన్నటోళ్ళు చాలా మంది ఉంటారు, ఆ టోటోళ్ళని షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటా రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:30. చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా వినండి బాటసారి చిత్రం కోసం పి భానుమతి గానం చేసిన సముద్రాల సీనియర్ సాహిత్యం, మాస్టర్ వేణు సంగీతం.

చిత్రసీమలో తరువాత వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసింది. సాహిత్యం దాశరథి, సంగీతం పెండ్యాలం.

తర్వాత వినండి. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన దాశరథి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో.

తర్వాత కుల గోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

చిత్రసీమల తర్వాత వినండి మంచి మనసుల చిత్రం కోసం పి. సుశీల పాడిన ఆరుద్ర సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీతం.

చిత్రసీమలో చివరపాట వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మనకు దక్షిణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే, 12:05 తిరిగి 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గాత్ర కచేరి, 12:40 ఏకచిత్రగానం శీర్షికను భగవంత్ కేసరి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:30 మహిళా భారతి కార్యక్రమంలో శ్రీమతి బి సృజన కుమార్ అందించే భట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక అనంతరం వంటవార్పు. 5:15 యువవాణిలో క్రీడావాణి ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ ఎన్ చిన్ననూపతి పాడిన జానపద గీతాలు. రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:12. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.